శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 11వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం, దేశభక్తి గీతం.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తిగీతాలు విన్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీమతి మధురాంతకం అమరావతి.
1: మన ఇండ్లలో దేవతలకు పూజ చేసేటప్పుడు లోగడ వివరించినట్లు మనం పూజకు సంబంధించిన 5 అంశాలను పాటిస్తాం. అవి అభిషేకం, చందనం, కుంకుమ, అర్చన, హారతి. వీటిని పంచాంగములంటారు. ఈ 5ంటిలోనూ అమిత ముఖ్యమైనది నైవేద్యం. నైవేద్య సమర్పణములో పూజా కార్యక్రమం ముగిసినట్లే తర్వాత కేవలం ఉపచార సేవలు మాత్రం ఉంటాయి. నైవేద్యం అతి ముఖ్యమైనది కనుక దాని విషయంలో శ్రద్ధ వహించాలి.
2: మనం ఏ ఆహారం భుజించినా ముందు సర్వసృష్టికర్త అయిన మహాత్మునకు సమర్పిస్తాం. నివేదన అనే శబ్దానికి సమాచారం అందించుట అని అర్థం. భగవంతుడు అన్ని వస్తువుల్ని మన ప్రయోజనం కొరకు మాత్రమే సృష్టించాడు. ఆయనకు దేని యొక్క ఆవశ్యకత లేదు. మనం భుజించే ముందు మనం స్వీకరించే వాటిని గురించి ఆయనకు తెలిపితే మనకే శ్రేయోదాయకం. అధునాతన నాగరికతపై మనకున్న మక్కువ, పరదేశీయుల అలవాట్లను అనుకరించటం పట్ల మనకున్న పిచ్చి వ్యామోహం వల్ల ఎక్కువ బాధల్ని అనుభవిస్తున్నాం. రసాయనకు ఎరువుల వాడకాన్ని నిలిపివేసిన మరుక్షణం మనం తిరిగి వివేకవంతులం అవుతున్నాం. మన ఆహారం స్వచ్ఛంగా ఉండాలంటే మనం ఆహార ధాన్యాల ఉత్పత్తి విధానంపై శ్రద్ధ చూపాలి. రసాయనపు ఎరువుల వలన మనం తీసుకునే ఆహారపు గుణాత్మక విలువలు క్షీణిస్తాయి. దాన్ని అనుసరించిన మనం ఆలోచనల స్వభావం కూడా దిగజారిపోతుంది. పూర్వకాలంలో మన పంట పొలాలను ఎరువుగా ఆవుపేడను వాడేవారు. గోవు సాత్విక జంతువు గనక ఆవుపేడ ఎరువుగా వాడి పండించిన ఆహార ధాన్యాలు కూడా స్వచ్ఛమైనవిగా ఉండి మనకు స్వచ్ఛమైన ఆలోచనలను సమకూర్చేవి. కానీ ఇప్పుడు ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యశుద్దిలో మనం రసాయనపు ఎరువులను అమితంగా ఉపయోగించడం వల్ల మనకు ఎన్నో నష్టాలు వస్తున్నాయి. ఆ పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరంలో జీవపదార్థాల రసాయనిక మార్పులు దానివలన ప్రభావితములైన మానసిక చర్యలను, ఆలోచనలను తారుమారు చేస్తున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో శ్రద్ధ వహించడమే కాకుండా మనం భుజించే ఆహారం తయారు చేసే విధానాన్ని గురించి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తినే ఆహారం స్వచ్ఛమైన పద్ధతిలో తయారు చేయబడితే మన మనస్సు కూడా పవిత్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన ఆహారం అంటే బాగా మరబట్టిన తెల్లని బియ్యంతో వండిన అన్నం అని నా అభిప్రాయం కాదు. సాత్వికమైన కాలుష్యరహితమైన ఆహారాన్ని స్వచ్ఛమైన ఆహారం అనాలి. కనుక ఆహారాన్ని సాత్విక రీతుల్లో, స్వచ్ఛమైన పద్ధతిలో తయారు చేయాలి. కొంతమంది చాకల చేత ఉతకబడి అప్పుడే తీసుకుని రాబడిన తెల్లని దుస్తులను ధరించి తాము స్వచ్ఛమైన దుస్తులను ధరించామని, తద్వారా ఆచారాన్ని పాటిస్తున్నామని భావిస్తారు. కాని దుస్తులు తెల్లవైనా వాటికి పవిత్రతను గాని ఆచారాన్ని గాని అనుసంధించలేము. అలాగే ఆహార విషయంలో కూడా పవిత్రత అనేటువంటి అంశం ఉంటుంది. సాధారణంగా చాలా మంది గృహస్థుల ఇండ్లలో ఉదయకాలం కాలకృత్యాలు తీసుకోగానే కాఫీ సేవించడం అభ్యాసమైపోయింది. కొంతమంది ఆహారం తీసుకునే ముందు స్నానం లేదా మధ్యాహ్న భోజనానికి ముందు స్నానం, తర్వాత భోజనం, ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అలాంటి ఆహారము ఆహార శుద్ధికి, సత్వశుద్ధికి గాని, పవిత్రమైన సాత్విక తలంపులకు గాని దోహదం చేయదు. ఆహారం శుచి అయిన పద్ధతిలో తయారు చేయడానికి వంట చేసే సమయంలో కూడా ఆచారాన్ని పాటించాలి. మనకు హోటల్ భోజనం కంటే ఇంట్లో భోజనం అంటే ఇష్టం. ఎందుకంటే హోటల్లో కాలపరిమితితో తక్కువ ఖర్చుతో బయటపడాలనేది వారి యొక్క ధ్యేయం. కావున శుచికి రుచికి ఇంట్లో భోజనం ఇష్టపడతాం, ఎక్కువ తినడానికి ఇష్టపడతాం. ఇంట్లో అయితే మన పిల్లలతో బంధువులతో కలిసి భుజిస్తాం. గృహంలో భర్తకు భార్య వడ్డించేటటువంటి భోజనం, తల్లి బిడ్డలకు ప్రతిఫలాపేక్ష లేకుండా వడ్డించేటటువంటి భోజనము, మరి కుమారుడు చిరంజీవిగా వర్ధిల్లాలని ఆమె కోరుకుంటుంది గనక ఇది పవిత్రమైనటువంటి విధంగా భోజనాలు జరుగుతాయి. కనుక మనకు

0: సాత్వమైనటువంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉద్భవించాలంటే మనం తీసుకునే ఆహారము సాత్వికమైనదిగా పవిత్రమైనదిగా ఉండాలి.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి మధురాంతకం అమరావతి. శ్రోతలు, సమయం 6:35 కా వస్తుంది. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.
2: రైతన్నలకు నమస్కారం. పశుగ్రాసంగా అజోలా లాభదాయకం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన జిల్లాలో ఎక్కువ మంది పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ కొన్ని కరవు సమయాల్లో పశువులకు దాణా లభించక ఇబ్బంది పడుతూ పాల దిగుబడి తగ్గిపోవడం వలన పాడి పరిశ్రమలో నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టాన్ని మనం అరికట్టుకోవాలి అంటే అజోలా అనే నీలి ఆకుపచ్చ నాచు మొక్కని మనం మన ఇంటి పెరట్లోనే పెంచుకొని పశువులకి దాణాగా వేసుకోవడం ద్వారా పశువుల యొక్క పాల దిగుబడి పడిపోకుండా, తద్వారా పాల దిగుబడి అధికంగా ఉండేటట్లుగా చూసుకుంటూ మనం పాడి పరిశ్రమలో అధిక లాభాలని గడించడానికి అవకాశం ఉంది. ఈ అజోలా అనే నీలి ఆకుపచ్చ నాచు మొక్కని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ అజోలా అనే నీలి ఆకుపచ్చ నాచు మొక్క పశువులకు చక్కటి దాణాగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని పెంపకానికి మన ఇంటి పెరట్లో కానీ పొలంలో ఒకవైపును కానీ 10 సెంటీమీటర్ల లోతు, 2.5 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు ఉండేటట్లుగా ఒక గోతిని తీసుకోవాలి. ఈ గోతిలో పాలిథిన్ షీట్ను పరచి దాని లోపల మెత్తగా జల్లెడ పట్టినటువంటి మట్టిని 35 నుండి 35 కేజీలు నింపుకోవాలి. ఈ మట్టి మనం పెంచుకోదలుచుకున్న అజోలా మొక్కకు ప్రాథమిక పోషకాలను అందిస్తుంది. తర్వాత 4 నుండి 5 కేజీల పేడను 15 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ మట్టి పైన చల్లాలి. ఈ పేడ నీటిలోనే మనం పోషకాల కొరకు 10 నుండి 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ను, 20 నుండి 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ను 100 గ్రాములు వీటిని కూడా పేడ నీటిలో కలిపి, వీటన్నిటినీ కలిపిన నీటిని మనం పాలిథిన్ షీట్ పైన పరచిన జల్లెడి పట్టిన మట్టి పైన చల్లుకోవాలి. తర్వాత ఆ కయ్యలో 10 సెంటీమీటర్ల లోతు ఉండేటట్లుగా నీటిని నింపి అందులో 1.5 కేజీ అజోలా మొక్కలను తెచ్చి వెదజల్లుకోవాలి. దీని నుండి 1 వారం రోజుల్లో 1 నుండి 1.5 కేజీ అజోలా మొక్కలను రోజు మనం తీసుకునేటట్లుగా ఈ మొక్కలు వృద్ధి చెందుతాయి. పశువులకు ఆహారంగా ఇవ్వవచ్చు. దీన్ని ఆహారంగా ఇచ్చేప్పుడు ఇతర వాణిజ్య ఆహారంతో కూడా కలిపి 1:1 నిష్పత్తిలో ఆహారంగా ఇవ్వడం ద్వారా పశువులు ఇష్టంగా మేతను తింటాయి. ఈ మేతను ఇవ్వడం వలన పశువుల్లో 15 నుండి 20% పాల దిగుబడి పెరిగినట్లుగా గమనించారు. అంతేకాకుండా మనం ఈ అజోలాను ఇంట్లోనే తయారు చేసుకోవడం వలన ఆహారపు ఖర్చు కూడా 25% వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ దాణాను పెరటి కోళ్లకు కూడా వేయవచ్చు. వరి నారుమడి యొక్క యాజమాన్యాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వరి నారుమడులు ఆరోగ్యంగా పెరగడానికి రైతులు తప్పనిసరిగా కొన్ని సూచనలను పాటించాలి. మన ప్రాంతానికి అనువైన BPT 5204, IR 36, IET 1445, RNR 1446, NLR 145 సోమశిల రకాలను ఎన్నుకోవడం ద్వారా మన చిత్తూరు జిల్లాలో రైతులు లాభాలను గడించవచ్చు. తర్వాత 80% పైబడి మొలక శాతం ఉండేటట్లుగా విత్తనాన్ని ఎన్నుకోవాలి. మొలక శాతం కట్టిన తర్వాతనే విత్తనాన్ని ఉపయోగించుకోవాలి. విత్తన మోతాదు 25 నుండి 30 కేజీల వరి విత్తనం 1 ఎకరానికి చొప్పున వాడుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే

0: విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బన్ డిజమ్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి. 24 గంటల తర్వాత మడుల్లో విత్తనాన్ని వెదజల్లాలి, లేదా 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్బన్ డిజమ్ కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి 24 గంటలు మండె కట్టి నారు పోసుకోవాలి. ఇక నారుమడి తయారీ విషయానికి వస్తే, భూమిని 3-4 సార్లు దున్ని కలుపు లేకుండా మెట్ట పల్లాలు లేకుండా చదును చేయాలి. 1-2 బండ్ల పశువుల ఎరువును వాడుకోవాలి. నారుమడి విస్తీర్ణం 5-6 సెంట్లు ఉండాలి. 5-6 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, దీంతోపాటుగా 1 కిలో పొటాషులనిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు 1 ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు 6 తడులను ఇచ్చిన తర్వాత పల్చగా నీరు కట్టి నిలవ కట్టాలి. ఈ నారులో జింకు లోపాన్ని గమనించినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. నారు తయారీకి 5 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు తక్కువ నీటిలో వేయాలి. నారు కంటే ముందు లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును కలిపి ఆ ద్రావణంలో నారు కట్టలను 15 నిమిషాల సేపు ఉంచి నాటుకోవడం వలన కీటకాల నుండి కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. నారు యొక్క ఆకు కొనలను తుంచి నారు నాటినట్లయితే కాండం తొలిచే పురుగు తాకిడిని నిర్మూలించుకోవచ్చు. వేరుశెనగలో విత్తన శుద్ధి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వేరుశెనగను విత్తుకోవడానికి ముందుగా కిలో వేరుశెనగ విత్తనానికి 3 గ్రాముల మోనోక్రోటోఫాస్ లేదా 1 గ్రాము కార్బండిజం లేదా 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకుంటే కాండం కుళ్ళు, మొదలు కుళ్ళు తెగుళ్ళు నివారించుకోవచ్చు. అలాగే కొత్తగా వేరుశెనగ సాగు చేస్తున్న నేలల్లో అయితే విత్తన శుద్ధితో పాటు విత్తనానికి రైజోబియం కల్చర్ను కూడా పట్టించాలి. ఈ రైజోబియం కల్చర్ వేరుశెనగ మొక్కల్లో నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. గతంలో వేరుశెనగ వేసిన చేలలో అయితే వేరు పురుగు ఉన్నట్లయితే విత్తుకున్న తర్వాత వచ్చే వేరు పురుగు నివారణ కోసం ముందుగా 1 కిలో విత్తనాన్ని 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోఫ్రిడ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇదే విధంగా ఆముదాన్ని అంతర పంటగా వేసుకున్నట్లయితే ఆముదాన్ని కూడా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరామ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, ఈ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఏ హిస్టారిక్ ట్రిబ్యూట్ టు ఇండియా లాంగెస్ట్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైం అట్ ది రైట్ ప్లేస్, నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. హీ ఈస్ బోత్ అవర్ యాంకర్ అండ్ అవర్ ఇన్నోవేటర్, వర్కింగ్ విత్ ఎ సింగిల్ అజెండా దట్ ఈస్ నేషన్ ఫస్ట్, ఏ ప్రిన్సిపల్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ కాన్స్టెంట్లీ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎంటైర్ నేషన్ హ్యాస్ టు ఫాలో. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన

0: సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహ్ల్యాః రాష్ట్రపతి భవనస్య సాంస్కృతిక కేంద్రే నీతి ఆయోగస్య ఏకాదశే శాసి పరిషదోపవేశనే అధ్యక్షతాం విధాస్యతి. వికసిత భారతాయ ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇది సంకల్పానుగుణం అస్య వర్షస్య ముఖ్య విషయో వికసిత భారతం @2047 ఇత్యస్య కృతె సమావేశీ మానవ వికాసః Inclusive Human Development for Vikasit Bharat @2047 iti asti. Vishayoyam Ayu Kshetra Linga Samajik Arthik Prishthi Bhumikayah Bhedam Vinaiva Pratyekam Bharatiyasya Kalyanaya Vikasaya Cha Kendri Krito Vartate. Upaveshane asmin Asya Lakshasya Praptaye Drishtim Sametya Deshasya Pratyekam Nagarikam Prati Asya Sudridha Mapana Yogya Parinameshu Parivartanasya Vishaye Gabhiram Manthanam Bhavishyati. అస్మిన్ మహత్వపూర్ణే ఉపవేశనే సమావేశీ మానవ వికాస ప్రారూపస్య విషయే చర్చాం కర్తుం సర్వే ముఖ్యమంత్రిణః కేంద్రశాసిత ప్రదేశానాం ఉపరాజ్యపాలాః చ ఏకత్రితాః భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్వాసితవాన్ యత్ దేశస్య చత్వారింశదధికైకశత కోటి నాగరికాణాం ఆకాంక్షాః నిశ్చప్రచం పూరయిష్యంతే. తేన సముదీరితం యత్ రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన దళం సదైవ రాష్ట్రస్య విశ్వాసం సుదృఢం కృతవత్ అస్తి. అత్రావధేయం యత్ శ్రీమోదీ గత రాత్రౌ నవదెహ్ల్యాః భారత మండపే ఆయోజితం NDA సమ్మేళనం సంబోధితవాన్. ప్రధానమంత్రిణా భణితం యత్ దేశస్య ప్రత్యేకమపి నాగరికః వికసిత భారతస్య స్వప్నేన పూరితో వర్తతే. ఏషః స్వప్నః ఇదానీం కస్యాపి ఏకస్య వ్యక్తి విశేషస్య ప్రశాసనస్య వా రాజనీతిక దళస్య పరిధౌ సీమితో నైవాస్తి.
2: ఆజ్ దేశ్ కా హర్ నాగరిక్ వికసిత్ భారత్ కే సప్నే సే భరా హువా హై. వికసిత్ భారత్ కా సప్నా అబ్ కిసీ ఏక్ వ్యక్తి కా నహీ రహా, కిసీ సర్కార్ కా నహీ రహా, కిసీ దల్ కా నహీ రహా. దేశ్ కే జన్ జన్ కా సప్నా బన్ చుకా హై, సంకల్ప బన్ చుకా హై. ఔర్ ఇస్ సప్నే కీ పూర్తి కే లియే హమే అప్నా హర్ పల్ సమర్పిత్ కర్నా హై. NDA కే 12 వర్షో కీ ఏక్ బడీ సఫల్తా యే భీ హై కి దేశ్ కాంగ్రెస్ కే కూచక్ర సే ఆజాద్ హువా హై.
1: అస్మిన్ అవసరే NDA ఘటక దళైః ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ఉపలబ్ధేః శ్లాఘనాయ ఏకః సంకల్ప ప్రస్తావః స్వీకృతః. ఏతదంతరం సంపూర్ణ విశ్వతః ప్రధానమంత్రిణే అభినందన సందేశాః ఆగచ్చంతః సంతి. అమెరికాదేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః యూరోపీయ ఆయోగస్య అధ్యక్షా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఇటలీదేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోని జర్మనీదేశస్య ఛాన్సలర్ ఫెడరిక్ మోర్స్ ఇజ్రాయెల్ దేశస్య ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కనాడాదేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ సహైవ దక్షిణ కొరియాదేశస్య రాష్ట్రపతిః లీ జే మ్యూంగ్ ఇత్యాదయః ప్రముఖ వైశ్విక నేతారః శ్రీమోదినం ప్రతి వర్ధాపనం ప్రేషితవంతః. సంస్కృతి మంత్రాలయేన గతవర్షస్య కృతే సంగీత నాటక అకాడమీ పురస్కారాః అథ చ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువా పురస్కారాః ఘోషితాః. అకాడమీ సంఘస్య సామాన్య పరిషదా సంగీత నృత్య రంగమంచ్ పారంపరిక లోక జనజాతీయ కళా వైవిధ్యేభ్యః కళామంచం యావత్ వివిధ క్షేత్రేభ్యః 68 ప్రసిద్ధాః కళాకారాః 24th-2000 అథ చ 25th-2000 అకాడమీ పురస్కారార్థం చితాః. ఏతే చితాః పురస్కార విజేతా

0: छात्राः अशेषस्य हि देशस्य प्रतिनिधित्वं कुर्वन्ति। ये विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यः च सम्बद्धाः सन्ति। बैडमिंटन प्रतिस्पर्धायां सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन स्पर्धायाः महिलानां वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य द्वितीय चक्रं प्रति प्रविष्टवत्यौ। इति वार्ताः।
1: आकाशवाणी తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మన స్టూడియో క్లాక్లో టైం 7:15. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం అంతర్జాతీయ ఆటల దినోత్సవం వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 పుస్తకవాణి ధారావాహిక పుస్తక పఠనం. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత కథ 13వ భాగం అణగారిన వర్గాల సేవా దినోత్సవం కోసం పోరాటం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనా సేకరించే విధానం గురించి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వనస్థలి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగశాల సాంకేతిక నిపుణులు ఎల్ ప్రియాంక గారి ప్రసంగం. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 10:00 వ్యాసపీఠం ధారావాహిక మహాభారతంపై ద్రోణపర్వం 2వ భాగం. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రి మండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీర్ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై కి హమారీ నీతియా సహీ హై, హమారీ దిశా సహీ హై. యే సఫలతా ఆ దేశ్ కే హర్ ఉస్ వ్యక్తి కో ఏక్ భరోసా దేతీ హై కి ఏక నే ఏక్ దిన్ ఉస్కే సపనే భీ పూరే హోంగే.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 కే పెహలే కే కై దశక్ బహుత్ అస్థిరత ఔర్ ఉథల్ పుథల్ సే భరే హువే థే. ఇస్కా దేశ్ కో బహుత్ నుక్సాన్ భీ ఉఠానా పడా. లేకిన్ అబ్ దేశ్ కీ జనతా ఏక్ స్థిర సర్కార్ కా కామ్ భీ దేఖ్ రహీ హై ఔర్ ఉస్కీ నిర్ణాయక్ క్షమతాఓ కీ ప్రశంసక్ భీ హై. మే ఆజ్ దేశ్ కీ మహాన్ జనతా కో భీ నమన్ కర్తా హూ, జనతా జనార్దన్ కా ఆభార్ వ్యక్త కర్తా హూ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి

మైత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@arnews_hvdని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుగుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవికా బన్సోత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ NDA ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర

0: ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ రెండో రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో టైం 7:15 దాటి 10 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో టైం 7:15 దాటి 10 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు

0: ప్రభాతరేఖల కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం అంతర్జాతీయ ఆటల దినోత్సవం గురించి వింటారు. ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: చరిత్రలో ఈరోజు శ్రోతలు, నేడు ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ కవి పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి జయంతి. వీరు కాకోరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంటే ఆగస్టు 9, 1925లో బ్రిటిష్ ప్రభుత్వ ఖజానా డబ్బును తీసుకెళ్తున్న రైలును ఉత్తరప్రదేశ్లోని కాకోరి సమీపంలో ఆపి ప్రభుత్వ నిధులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే యువతలో దేశభక్తి భావం పెంపొందించేందుకు రహస్య సంఘాలను ఏర్పాటు చేశారు. ఇంకా యువతకు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఈ సందేశం ఇచ్చారు: దేశం కోసం జీవించడం, అవసరమైతే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప దేశభక్తి. సందేశం: దేశం కోసం జీవించడం, అవసరమైతే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప దేశభక్తి. శ్రోతలు, ఇప్పుడు వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విందాం. ఆనాడు స్వామి వివేకానంద అన్నారు, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని. నాకు 100 మంది ఉత్సాహవంతులైన యువతను ఇవ్వండి, నేను భారతదేశాన్ని మారుస్తాను అని. అలాగే దేశానికి యువతే అతిపెద్ద బలం అంటున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. శ్రోతలు, మొన్న జూన్ 6వ తేదీన న్యూఢిల్లీలోని త్యాగరాజ్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి యువతే అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భారత జనాభాలో దాదాపు 65% 35 సంవత్సరాలు లోపు వారే అని, ఈ జనాభా శక్తిని దేశాభివృద్ధికి, దేశ ప్రగతి కోసం అద్భుతంగా ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. శ్రోతలు, అలాగే వీరితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా గారు పాల్గొని యువతను ఉద్దేశించి తమ ప్రతిభ, పట్టుదల, కృషి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని మనకు తెలియజేశారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 6,000 మందికి పైగా యువతీ యువకులు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు, యువ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు, ఆవిష్కర్తలు, యువ నాయకులు, అలాగే వివిధ రంగాల్లో మంచి ప్రతిభను చాటిన విజేతలు పాల్గొన్నారు. ఇంకా మై భారత్ యువ సమ్మేళనంలో ప్రముఖ గాయని, ఎమ్మెల్యే శ్రీమతి మైథిలి ఠాగూర్తో పాటు ప్రముఖ నటుడు శ్రీ విక్రాంత్ మాసే, ఇంకా పారిశ్రామికవేత్త శ్రీ అమన్ గుప్తా, మన భారత క్రికెటర్ శ్రీ జితేష్ శర్మ పాల్గొని

0: ఇలా చెప్పారు. మై భారత్ ఎస్ఎస్ఎస్ వాలంటీర్లతో సంభాషించారు. అలాగే వారి జీవిత అనుభవాలను కూడా యువతతో పంచుకున్నారు. ఇంకా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, యువతే మన శక్తి, మన గర్వం, మన సంకల్పం, మన భవిష్యత్తు. గౌరవనీయులు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నవ భారత యువతకు సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి, తమ ప్రతిభను చాటడానికి మునిపెన్నడూ లేని విధంగా అపూర్వమైన అవకాశాలు లభించాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీమతి పల్లవి జైన్ గోవిల్ కూడా పాల్గొని ప్రసంగించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి కలిగిన దేశ నిర్మాణానికి చురుగ్గా తోడ్పడాలని యువతకు తెలియజేస్తూ వికసిత్ భారత్ సంకల్పంతో మై భారత్ యువ సమ్మేళనం ముగిసింది. శ్రోతలు, మరి మనమందరం కూడా ఏ రంగంలో ఉన్నా, అది విద్యా పరిశోధన అయినా, వ్యవసాయమైనా, క్రీడలు, ఆరోగ్య రంగమైనా, కళలు, సంస్కృతి, మీడియా, కంటెంట్ క్రియేషన్, ఇలా ఏదైనా సరే కృషి పట్టుదలతో రాణించాలి. మన దేశానికి గర్వకారణం కావాలి.
1: బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: శ్రోతలు, చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే, యూత్ డే, ఇవే కాకుండా ఆటల దినోత్సవం కూడా ఉంది. అవునండి, ఈరోజు అంతర్జాతీయ ఆటల దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే అన్నమాట. పిల్లల సమగ్ర వికాసానికి ఆటలు ఎంతో అవసరమని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం జూన్ 11వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2024లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 11వ తేదీ అంతర్జాతీయ ఆటల దినోత్సవంగా ప్రకటించింది. పిల్లలకు ఆటల హక్కు ఉందనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఆటల వల్ల పిల్లలకు ఎన్నో ఉపయోగాలున్నాయి. వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది, అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది, అలాగే పిల్లల్లో ఐకమత్యం కూడా పెరుగుతుంది. కమ్యూనికేషన్, స్నేహభావం పెరుగుతుంది ఆడుకోవడం వల్ల. అంతేగా శ్రోతలు, పిల్లలు ఆడుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ డిజిటల్ యుగంలో శారీరక ఆటలు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం. అలాగే ఈ అంతర్జాతీయ ఆటల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే, నినాదం ఏంటంటే, ఆడుతూ నేర్చుకుందాం, ఎదుగుదాం. ప్లే, లెర్న్, గ్రో. ఇప్పుడు ఒక పాట విందామా?

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
5: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
4: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
5: తప్పక వినండి రత్న దీపికావళి
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.
1: శ్రోతలు తరువాతి పాట విందాం.
6: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్ట్ లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్.

தங்கிடந்த தத்தின்

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు ఇంకొక పాట విందాము.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు, సమయం 7:45 దాటి 32 సెకండ్లు. ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా చిరుత చిత్రం కోసం కారుణ్య పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర భట్ల రవికుమార్. విందామా?

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తరువాతి పాట తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, సంగీతం దేవ, సాహిత్యం భువన చంద్ర. విందామా మరి.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో ఉన్నాం. మన తర్వాతి పాట ఆ చిత్రం కోసం సాయి శివాని, రాహుల్ నంబియర్, రమ్య బెహ్రా పాడిన పాట. సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. విందామా?

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో మన తరువాతి పాట ఒక్కడు చిత్రం కోసం హరిహరన్, శ్రేయా ఘోషల్, ప్రియా సిస్టర్స్ పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. విందాము

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తరువాతి పాట 100% లవ్ చిత్రం కోసం రిచర్డ్ పాడిన పాట. సంగీతం డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి. విందామా?

శ్రోతలు, ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్చ భారత్ స్వచ్చ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకల దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడల నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడల నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజనా తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 8:35 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు విందాం తరువాతి కార్యక్రమం. ముందుగా ఒక ప్రకటన విందాము.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆకాశవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు.

0: పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి, పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం.
1: ప్రతి ఇల్లు దీనజనులకు స్వాగతం పలికి సత్కరించేటట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత కాకపోవచ్చు, కానీ కనీసం బహిరంగ స్థలాల్లోనైనా వారికి ప్రవేశం కల్పించడం ముఖ్య కర్తవ్యం. ప్రస్తుతం ప్రభుత్వం వారి న్యాయమైన హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వాలి అని పొట్టి శ్రీరాములు 1949 ఫిబ్రవరి 4వ తేదీన ఎన్జి రంగాగారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గాంధీ మహాత్ముడు జీవించిన కాలంలో తెలుగు ప్రాంతంలో వివిధ రంగాల అభ్యున్నతికి పొట్టి శ్రీరాములు గారు చేసిన కార్యక్రమాలు, పడిన తపన ఇదివరకు అధ్యాయాల్లో మనం పరిశీలించాం. దీనజనాభ్యుదయం కోసం గాంధీ మహాత్ముని స్ఫూర్తి లంకెతో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు సాగాలని పొట్టి శ్రీరాములు గారు కాంగ్రెస్ నాయకులతో, తోటి ప్రముఖ గాంధేయవాదులుగా పేరు పొందిన వారితో సాగించిన సంఘర్షణ తీరు మనకు కంటనీరు తెప్పిస్తుంది. నిజానికి ఆంధ్ర రాష్ట్రం కోసం శ్రీరాములు గారు పడిన క్షోభ కన్నా ఇది తీవ్రమైంది. వీటి గురించి మనకు తెలియకపోవడం మన అవివేకమే. గాంధీజీ ఆలోచనల్లోని సృజనాత్మకతను అందుకుని పాటించిన వారికన్నా ప్రయోజనరహితంగా విశ్లేషించి పెడదారిన పడిన గాంధేయవాదులే అధికమని మహాత్ముని మరణం తర్వాత వినబడిన వాదాలు చెప్తాయి. ఆ విషయాన్ని 3-5 సంవత్సరాల తర్వాత గమనించి అంటున్నాం. కానీ పొట్టి శ్రీరాములు గారికి ఈ సంగతులు బోధపడలేదు. పట్టించుకోకుండా వాటిలోని కీలకమైన స్ఫూర్తిని అందుకుని కార్యాచరణకు దిగిపోయారు. 1948 ఫిబ్రవరి 16న ఆంధ్ర ప్రాంతపు వర్కింగ్ కమిటీ సమావేశం ప్రొఫెసర్ రంగాగారి అధ్యక్షతన జరిగినప్పుడు ప్రతి నెల 30వ తేదీన పీడిత జనానికి సేవ చేసే రీతిన జాతీయ దీనజన సేవా దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలు చేయాలని తీర్మానించి మద్రాసు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నూలు వడికే కేంద్రాలు ఏర్పరచడం, దీనజన దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు, సర్వమత సామూహిక ప్రార్థనలు ప్రతి నెల 30న జరగాలని సూచించారు. గాంధీ మెమోరియల్ స్కీమ్గా దీన్ని పిలిచారు. అయితే సంభవించిన విషయాలు ఆనందపడేలా లేవు. జాప్యం జరగడం శ్రీరాములు గారిని కలచివేసింది. సహనంగా శాంతిగా ఉండే శ్రీరాములు గారు ఒక్కోసారి ఆకస్మికంగా తీసుకునే ప్రతిచర్యలు దగ్గర్నుంచి పరిశీలించేవారిని దిగ్భ్రాంతికి గురిచేసేవి. గాంధీ మెమోరియల్ స్కీమ్ గురించి శ్రీరాములు గాంధీజీ అనుచరులైన దీనజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఏవి థక్కర్, ఏపీసీసీ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్, పత్రికా ఎడిటర్ కేజీ మష్రూవాలా, ఆచార్య వినోబాభావే, సబర్మతి ఆశ్రమం పూర్వ కార్యదర్శి నారాయణ్ గాంధీ, సేవాగ్రామ్ మేనేజర్ చిమన్ లాల్ షా, అంగళూరు గాంధీ ఆశ్రమం యజ్ఞాని సుబ్రహ్మణ్యం, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్జి రంగా, స్వాతంత్ర సమరయోధులు ఎన్ఆర్ గుప్తాలను సంప్రదించారు. వీరు సమర్థిస్తూనే విమర్శించారు. ఒక దశలో సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల సమస్య మరింత జటిలమవుతోందని కూడా పొట్టి శ్రీరాములు గారు గుర్తించారు. అప్పటికే 1948 జులై మాసం వచ్చింది. దీనజన సేవా దినోత్సవం కొరకు ఉపవాస దీక్ష పూనుకుంటున్నట్టు పొట్టి శ్రీరాములు గారు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. అలాగే గాంధేయవాదులకు రాశారు. కిషోర్లాల్ మష్రువాలా, ఎన్జి రంగా, చిమన్లాల్, గోరా, ప్రభాకర్జీ, మొన్నాలాల్ ఇలా ఎవరూ ప్రోత్సహించలేదు. చివరకు 1948 సెప్టెంబర్ 10న దీక్షను మద్రాసులో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట శ్రీరాములు గారు ప్రారంభించారు. ఎవరూ తోడు రాలేదు. చివరకు దీనజన శాసనసభ్యులు కూడా నిలవలేదు. దీనజన బ్రహ్మగా పేరుగాంచిన రాయుడు గంగయ్య కూడా శ్రమించి ఎవరూ లక్ష్య పెట్టలేదని మద్రాసు వదిలిపోయారు. 11వ రోజున న్యూసెన్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి మద్రాసు సి క్లాసులో జైలు శిక్ష 1 నెలపాటు అనుభవించారు. జైలులో నిరాహార దీక్ష కొనసాగించారు. కానీ జైలు అధికారులు సహకరించకపోగా అన్నం తినమని ఎంతో నిర్బంధించారు. ఈ విషయాలను శ్రీరాములు గారు 19

1948 సెప్టెంబర్ 29 మష్రూవాలాకు రాసిన ఉత్తరంలో ఒళ్ళు జలదరించే మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. జైల్లో రక్తం కక్కుకున్నారు, విడుదలైతే మరలా దీక్ష పూనుకుంటే వికలాంగుణ్ణి చేసే ప్రయత్నం కూడా జైల్లో జరిగిందని కూడా పేర్కొన్నారు. ఈ వాతావరణంలో దీక్ష విరమిస్తే శిక్షాకాలం ముగియకుండా విడుదల చేశారు. ఇది 3వ దీక్ష. జైలు నుంచి విడుదలైన తర్వాత 2 నెలలు నెల్లూరులో శ్రీరాములు గారు ఉన్నారు. ఆ సమయంలో తన ఆశయం గురించి ఆయన రాజకీయ నాయకులకు ఉత్తరాలు రాశారు. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయినా దృఢచిత్తంతో 1949 జనవరి 12 సేవాగ్రామ్ ఆశ్రమంలో దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. 1948 డిసెంబర్ 25 బాబు రాజేంద్ర ప్రసాద్ మద్రాసు ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తూ పొట్టి శ్రీరాములు ప్రతిపాదన గురించి ఏమి చేశారో తెలపమని కోరారు. సేవాగ్రామ్ ఆశ్రమంలో సహకారం లేనందున ప్రకటించిన ప్రకారం దీక్ష మొదలు కాలేదు. అయితే దీక్షకు అనుమతించమని వినోబాభావే నుంచి 1949 జనవరి 11 ఉత్తరం అందింది. తమకు ఇష్టం లేనంత మాత్రాన శ్రీరాములు లక్ష్యాన్ని ఆటంకపరచకూడదని సేవాగ్రామ్ యాజమాన్యాన్ని వినోబా కోరారు. దాంతో సేవాగ్రామ్ ఆశ్రమంలో 1949 జనవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభించారు. మరోరోజు వాంతి చేసుకున్నారు. 9 రోజుల్లో 9.5 పౌండ్లు అంటే సుమారు 4.5 కిలోలు బరువు కోల్పోయారు. పొట్టి శ్రీరాములు దీక్ష వెనుక ఆంధ్ర తమిళ రాజకీయ విభేదాలున్నాయని తొలుత ఉత్తరాదివారు కొందరు భావించారు. రంగ, పట్టాభి, గోర వంటి దీనజన వెల్ఫేర్ కమిటీ సభ్యులు దీనజన సేవా దినోత్సవం గురించి డిమాండ్ చేశారు, కానీ పలుకుబడి లేదని మిన్నకున్నారు. 20 రోజుల దీక్ష తర్వాత మష్రూవాలా మద్రాసు ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తూ దీనజనులు తమ హక్కులు అనుభవించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 4 ఫిబ్రవరి మద్రాసు ప్రభుత్వం సమాధానమిస్తూ సూచనలకు ఆమోదిస్తామని ఉత్తరం రాసింది. దీనికి సరైన స్పందన లేదని 6 ఫిబ్రవరి మష్రూవాలా జవాబు రాశారు. అంతలో ఆమోదిస్తున్నట్లు మద్రాసు ముఖ్యమంత్రి ఓపీఆర్ రెడ్డియార్ టెలిగ్రామ్ పంపారు. పొట్టి శ్రీరాములు దీక్ష విరమిస్తూ ఒక సూచన చేశారు. 28 ముగుస్తుంది కనుక దీనజనోత్సవాన్ని ఆ రోజే జరపమని పొట్టి శ్రీరాములు గారు కోరారు. ఈ విషయాలను మష్రూవాలా తన పత్రికలో 1949 ఫిబ్రవరి 20 సంచికలో రాశారు. 2 దీక్షలు చేసింది దీనజన సేవా దినోత్సవం ప్రభుత్వ ఉత్తర్వుల కోసం. నిజానికి మహాత్ముని 75వ జన్మదినం 1944 అక్టోబర్ 2 నుంచి పొట్టి శ్రీరాములు అస్పృశ్యత వైపు ఉద్యమించారు. తొలి 4 దీక్షలు దీనజనులకు సంబంధించి చేసినవే. మూలాపేట వేణుగోపాలస్వామి దేవాలయంలో దీనజన ప్రవేశం సంబంధించి విజయం సాధించడంలో రాజకీయవాదులలో గుర్తింపు వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమ సంచాలకులుగా 1947 నవంబర్లో నియమితులయ్యారు. ఈ బాధ్యతలలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర జిల్లాలలో తిరిగారు. ప్రొఫెసర్ ఎన్జి రంగ, డాక్టర్ జేసి కుమారప్పతో కలిసి పర్యటించారు. 1948 ఏప్రిల్ 17 రాత్రి 8 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద చెరుకూరు గ్రామంలోని రామాలయంలో భజన జరుగుతుండగా పొట్టి శ్రీరాములు గారు దీనజనులతో గుడిలో ప్రవేశించారు. అదే రోజు గ్రామంలో చంద్రమౌళీశ్వర ఆలయానికి వెడితే గుడి తలుపులు మూసివేశారు. మరుసటి రోజు అదే ఊర్లోని చంద్రశేఖర ఆలయానికి వెళ్లారు. కొందరు నాయకులు దీనజనులతో ధర్మకర్త అక్కడే ఉండగా కొందరు అసభ్య పదజాలంతో నిందించి పాదరక్ష ప్రయోగం కూడా చేశారు, కిందికి తోసేశారు. శాంతంగానే దీనజనులకు ప్రవేశం కల్పించమని కోరితే కొందరు కర్రలతో కొట్టి ఈడ్చుకు వెళ్లారు. నెల్లూరులో కొంత ఫలితం సాధించినా పొట్టి శ్రీరాములు గారిపైన దాడి చేసిన సంఘటనలున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామంలో దీనజనులను నీళ్లు తెచ్చుకోవడానికి వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లనివ్వడం లేదని, పశ్చిమ గోదావరి పెనుగొండ గ్రామంలో దీనజన స్త్రీలను పాయిఖానాలు వాడనివ్వడం లేదని పొట్టి శ్రీరాములు గారు 1949 ఏప్రిల్ 27 ఆంధ్ర ప్రొవిన్షియల్ బోర్డు దీనజన సేవా సంఘం అధ్యక్షులు బిఎన్ మూర్తికి ఉత్తరం రాశారు. యజమానులు దీనజనులకు కూలిగింజలు కొలిచేటప్పుడు మోసం చేస్తున్నారనే సూచనను 1949 జూన్ 26

0: శ్రీరాములు కలెక్టర్ ఆఫీసులో చేశారు. పొట్టి శ్రీరాములు గారి సర్వతోముఖమైన మానవాభివృద్ధికి, ముఖ్యంగా దీనజనుల అభ్యుదయానికి విశేష కృషి చేశారు. ఈ విషయాలు ఈరోజు ఆయా వర్గాలు కూడా గమనించకపోవడం బాధాకరం. కాగా పొట్టి శ్రీరాములు గారిని కొద్దో గొప్పో గుర్తుపెట్టుకున్న వర్గాలు కూడా ఇంత కృషిని తెలుసుకోలేకపోవడం మరింత బాధాకరం.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
1: శ్రోతలు, ఇప్పుడు ఒక పాట విందాము.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 224 6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 9:25. ఇప్పుడు వినండి హలో ఆకాశవాణి ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. మా ఫోన్ నంబర్స్ 0877224 66

0: 05 లేదా 087-772-4606. శ్రోతల కోసం మరోసారి మా నెంబర్లు 08772-4665 లేదా 08772-4606. మన మొదటి కాలర్ విందాము. హలో
1: హలో
0: హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు?
1: మా పేరు మేము హేమావతి, మా 35 ఎర్లంపల్లి ఐరాల నుంచి వేస్తున్నాం మేడం.
0: హేమావతి గారు ఏ పాట కోరుతున్నారు?
1: మాక మేడం ఆర్తి అగర్వాల్ వర్ధంతి కదా మేడం, మొన్న చిన్న వయసులోనే చిరకాల చిరకనే అనంత లోకాలకు వెళ్ళిపోయిన ఆర్తి అగర్వాల్ కోసం నువ్వు నాకు నచ్చా సినిమాలో ఓ ప్రియతమ అనే పాట ఏంటి మేడం
0: కోరుకుంటున్న శ్రోతలు చెప్పండి.
1: కోరుకున్న శ్రోతలు అందరి కోసం మేడం, వాళ్ళందరి కోసం
0: ఈ పాట విందాము. ధన్యవాదాలు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, హలో ఆకాశవాణి ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నాము. మన తర్వాతి శ్రోత, హలో
5: మేడం. గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ అండి.
5: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
4: నరేంద్ర రెడ్డి గారు, బాగున్నామండి. ఏ పాట కోరుతున్నారు
5: మేడం? నిన్న బాలకృష్ణ గారి జన్మదినం మేడం. నిన్న ఫోన్ ప్రాబ్లం లేదు కదా మేడం?
4: అవునండి.
5: ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అపూర్వ సహోదరులు మేడం.
4: ఇంకోసారి చెప్పండి.
5: అపూర్వ సహోదరులు.
4: అపూర్వ సహోదరులు.
5: అవును మేడం.
4: దాంట్లో ఏ ఏ పాట కావాలండి?
5: పిడిగంటి పిల్లాడు దొరికాడురు అనే పాట మేడం.
4: శ్రోతలు చెప్పండి, కోరుకుంటున్నాను శ్రోతలు.
5: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజారి, ధనంజయ, రామాంజలమ్మ, జయ, ముండత్న రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామిరెడ్డి, వింటున్న శ్రోతలకు అందరికీ మేడం.
4: అందరికోసం ఈ పాట విందామా అండి?
5: ధన్యవాదాలు.
4: ధన్యవాదాలండి.

0: ప్రధాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
4: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, హలో ఆకాశవాణి. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నాము. మన తరువాతి శ్రోత హలో.
6: నమస్కారం మేడం.
5: నమస్తే అండి. మీ పేరు?
6: రఘునాథ.
5: రఘునాథ్ గారు
6: మేడం.
5: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నుంచి మేడం.
5: అవునా, ఏ పాట కోరుతారు?
6: పరమానందయ్య శిష్యుల కథ.
5: ఓకే, ఆ పాట, ఆ సినిమాలో ఏ పాట కోరుతారండి?
6: నాలోని రాగం ఏది?
5: ఓకే అండి. ఏం చేస్తుంటారు?
6: మంచిది మేడం, వ్యవసాయం చేస్తుంటాం మేడం.
5: అవునా, ఏ పంట, ఏ పంట పండిస్తారు?
6: ఇప్పుడు ఏం లేవు మేడం, ఇప్పుడు వర్షం లేదు, బావుల్లో నీళ్ళు.

0: సరే అండి, మరి కోరుకుంటున్న శ్రోతలు చెప్తారా?
1: అందరి కోసం మేడం.
0: అందరి కోసం ఈ పాట తప్పకుండా.
1: అవును,
0: ధన్యవాదాలండి.
1: మంచిది మేడం.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.

0: చేసే ఉంచండి. ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
1: శ్రోతలు, హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నాము. మన తరువాతి కాలర్ విందాం. హలో హలో
2: హలో
1: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మా, నా తమిళనాడు మా నాదే.
1: ఓ అవునా, మీ పేరు చెప్పండి.
2: అరకోణం పక్కన మేలు పక్కన ఉండి పాండురంగ మాట్లాడతాను మా.
1: పాండురంగ గారు, ఏ పాట కోరుతున్నారు?
2: అభినందన పడమ్మా.
1: అభినందన,
2: అవునమ్మా. తండ్రి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి అమ్మ పాడిన పాటమ్మా, రంగుల కళల.
1: ఏం చేస్తుంటారండి?
2: నా ఇంటికి గాలి కదమ్మా ఉంటానమ్మా.
1: అవునా, ఆకాశవాణి వింటుంటారా?
2: ఆ వింటానమ్మా, వింటానమ్మా. నాది అరవ మా దాస్తి, 53 ఏళ్ళుగా వింటాను మా అరవ పాట.
1: ఓ మంచిదండి. ఏ ప్రోగ్రామ్ మీకు ఇష్టం?
2: ఏమా
1: ఏ ప్రోగ్రామ్ ఇష్టమండి?
2: ఏ ఊరమ్మా?
1: ఏ ప్రోగ్రామ్? ఆకాశవాణి వింటుంటారు కదా, ఏ ప్రోగ్రామ్ ఇష్టం?
2: వినేది మా ఇద్దమ్మా, ఎలా ఆపరేషన్ పాట మా. హలో
1: హలో,
2: ఈ పాట మీ క్యారెక్టర్ ఇద్దామా వింటాను దాస్ట్.
1: పాట ఇంకొకసారి చెప్పండి.
2: అభినందన పడమా.
1: అభినందన మూవీ నుంచి
2: ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటమా, రంగులలో కళల.
1: రంగులలో, ఓకే అండి, తప్పకుండా ప్రసారం చేస్తాము, వినండి. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు మా.
1: ధన్యవాదాలు మా.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
3: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आकाशवाणी తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హలో ఆకాశవాణి, ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. మా నెంబర్ 08772246605 లేదా 08772246606. శ్రోతల కోసం మరోసారి మా నెంబర్లు 0877224605 లేదా 0877224606.

0: మన తర్వాతి కాలర్ విందాము. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: రఘునాథ్ మేడం.
0: రఘునాథ్ గారు, ఇంతకుముందు చేశారు కదా మీరు?
1: మాది ఇక్కడ తిరుపతి దగ్గర బాగా పెట్ట మేడం.
0: అవునా? సరే, ఏ పాట కోరుతున్నారు?
1: మూడు సినిమా మేడం.
0: ఇంకొకసారి చెప్పండి. ఆలుమొగుడు. ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తున్నారా?
0: ఆకాశవాణి వింటుంటారా?
1: నేను వింటాంటాను మేడం.
0: ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం అండి?
1: నేను పాటలు ఎక్కువ వింటాంటాను మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: వేరే సినిమా కోరుతారా?
1: అశోక్ చక్రవర్తి మేడం.
0: అశోక్ చక్రవర్తి. అశోక్ చక్రవర్తిలో ఏ పాట అండి?
1: ఎందరో మహానుభావులు అనే పాట ఉంటుంది మేడం.
0: కోరుకుంటున్న శ్రోతలు చెప్పండి.
1: అందరి కోసం, మీ కోసం కూడా మేడం.
0: అందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఊర్మిళ ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా? అల్లరా.
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు శ్రోతలు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ వింటున్నాము. మన తరువాతి శ్రోత చూద్దామా? హలో
3: హలో
2: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, తిరుపతి ఆకాశవాణి ఎల్లా ఆర్జీలకు ఎల్లా డైరెక్టర్కు శుభోదయం మేడం.
2: శుభోదయం అండి. ఏ పాట కోరుతున్నారు
3: మేడం? నేను ఇక్కడ కర్ణాటక నుంచి మేడం, కర్ణాటక నుంచి చామరాజనగర్ జిల్లా అనూర్ తాలూకు అల్గాపుర గ్రామం నుంచి మాట్లాడుతాను మేడం. ఫస్ట్ గా ఇదే టైం ఇదే ఫస్ట్ మాట్లాడలేదు.
2: ఓ, ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు చెప్పండి.
3: అవును మేడం, తిరుపతి ఆకాశవాణి వింటాను మేడం.
2: మీ పేరు చెప్పండి.
3: పేరు హెచ్పి ఉచ్చేగౌడ. హెచ్పి ఉచ్చేగౌడ, అల్గాపుర గ్రామం, అనూర్ తాలూకు, చామరాజనగర్ జిల్లా మేడం.
2: ఓకే అండి. ఏ పాట కోరుతున్నారు? ఏ సాంగ్ కోరుతున్నారండి
3: మేడం?
2: ఏ సాంగ్ కోరుతున్నారు?
3: సత్యహరిశ్చంద్ర ఉంటుందా, ఎన్టీ నారాయణ, ఎన్టీ రామారావు ఫిలిం మేడం అది.
2: సత్యహరిశ్చంద్ర,
3: ఈశ్వర జగదీశ్వర అంట ఉంది అది, ఆ పాట ఉందా మేడం?
2: ఈశ్వర జగదీశ్వర,
3: సత్యహరిశ్చంద్ర, ఈశ్వర జగదీశ్వర
2: ఉందండి, తప్పకుండా విందాము. కోరుకుంటున్న శ్రోతలు చెప్పండి
3: మేడం.
2: అవునండి, ఎవరి కోసము?
3: ఇది ఎలా ఇది మా ఇంటూ సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ చంద్రరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, కెంపమ్మ, నా పేరు హెచ్పి ఉచ్చేగౌడ మేడం. నా ఫ్రెండ్ చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్ అంటూ ఉంటారు, మత్తె దుమ్సంద్ర క్రాంతి సుబ్రహ్మణి, మత్తె రామచంద్ర వెంకటరమణాచార్య అంట టైలర్ ఉంది మేడం, అందరికీ ఈ పాట.
2: తప్పకుండా అండి, అందరికోసం ఈ పాట విందాము. ధన్యవాదాలు.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం,
2: థ్యాంక్ యూ అండి.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.

0: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
1: శ్రోతలు, హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నాము. మన తర్వాత శ్రోత, హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేము కలిసింది అంటే దర్బార్ ఖాన్ మేడం.
1: దర్బార్ ఖార్ గారు?
2: అవును మేడం.
1: ఏ పాట కోరుతున్నారు
2: మేడం? బాలకృష్ణ సినిమాలది మా పాండురంగడు సినిమాలో పాట కావాలి మేడం.
1: పాండురంగడు చిత్రం కోసం ఏ పాట అండి?
2: దాంట్లో మాతృదేవో అని పాట మేడం.
1: మాతృదేవ్?
2: అవును మేడం.
1: తప్పకుండా అండి. ఆకాశవాణి వింటూ ఉంటారా?
2: వింటానే ఉంటాం మేడం. మేము టైలరింగ్ పనిచేస్తూ ఉంటాము, మనకు బాగా ఇది ఉంటుంది మేడం. వింటానే ఉంటాం మేడం.
1: అవునా? ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం అండి మీకు?
2: ప్రోగ్రామ్ అంటే ఉదయం కార్యక్రమాలు చాలా బాగుంటాయి, అవైతే వింటానే ఉంటాం మేడం. అన్ని బాగున్నాయి.
1: మంచిదండి. మీ సలహాలు సూచనలు కేర్ ఆఫ్ ఆకాశవాణికి పంపండి.
2: మంచిది మేడం. ఓకే మేడం,
1: ధన్యవాదాలండి.

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.

0: ఈ శ్రవ్య వేదికలో ప్రతి వారం పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై. శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి. ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
0: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 10:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్.

0: అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
1: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే అంటే ఈ 25 ఏళ్ళు 40 ఏళ్ళకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి 60 70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
0: మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం, సో దీని యొక్క ప్రధాన థీమ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న యొక్క యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం?
1: ముఖ్యంగా అండి, మనము ఈ 2026వ సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము జూన్ 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే మనము అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాన్ని అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా, అద్భుతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా విచ్చేశారు. మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో మన భారతదేశం, మనకు తెలియ యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటి కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగా. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ జూన్ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం అయినటువంటి జూన్ 21తో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను, అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్, ట్రైనర్స్ అండ్ పబ్లిక్, అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణ ఇచ్చి వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ, అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి అందులో మెళుకలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక రోజు 2 జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్ సర్వీస్మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో ఎన్జిఓస్, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లాగే ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది

0: అంటే జిల్లాకి రెండు చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, వెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో, అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో, అంటే జిల్లాలలో కొన్ని గుడులు, ఒక మూడు నాలుగు గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్, అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్లిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం, అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అనేక, అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్, అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా, అంటే సింగిల్ గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా, అంటే ఐదుగురు ఎనిమిది, అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం. ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో. అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్లో, అనేక గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో, అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని ఒక తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ, అంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి.
1: మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. సో అలా ఇవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్గా హ్యాపీగా హెల్దీగా ఉంటే సరిపోదు కదా. అన్ని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం, అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్గా మనం జీవించగలగటం, మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు, అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం, ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్గా, లైట్గా, ఒక మంచి జీవన శైలి, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025కి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం?
0: మనం ఇంతకు ముందు ఒక నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం

0: నుంచి 15 రోజులు అలా అని ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ 4 రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని, పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ ని మ్యాప్ చేయటం. అట్లాగే ఇక్కడ ముఖ్యం పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్, అంటే కృష్ణానది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉద్దేశం, మనం నూతనంగా అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం అక్కడ నిర్మించుకోబోతున్నాం. ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంత అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, చక్కగా అక్కడ అంత ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది ద్రోణ వ్యూలు. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా.
1: మేడం, ఈ యోగాంధ్ర 2026 లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి, అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం. సో వీటికి సంబంధించిన వివరాలు మేడం.
0: ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇదేంటంటే పబ్లిక్ తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో, అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు CBSE కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులంలో, ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులంలో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా భావి భారతానికి, వారే కదా పునాదులు. సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు 4 రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెల అంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే మంతెన సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు, వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకి అనేక వీడియోస్ అందులో వస్తాయన్నమాట. అంటే జనరల్ యోగావే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా
1: కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026 కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం.
0: అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇది నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు, అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారో చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం, మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పుతామని ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి, వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక నెత్త 10 అడుగుల గోడనెక్కాలని అనుకుంది, అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది, మరి ఆ నెత్త గోడపైకి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాను. చాలామంది మెసేజ్ చేశారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ్ నుంచి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా శుభోదయం మేడం అంటూ అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. కేవి రమణమూర్తి గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎవరు, వినయ్ కడప నుంచి మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ ఈజ్ అంటూ 2 ఆప్షన్స్ పంపించారు సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి, అందులో ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఆన్సర్ అయితే పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగరందం కాలనీ అప్పలరాజు.

గారు ప్రోగ్రామ్ గురించి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఆన్సర్ పంపించారు 5 రోజులు పడుతుందని, కానీ రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు హరివిల్లు అంటూ జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే పంపించారు 10 రోజులని, కానీ రాంగ్ ఆన్సర్ అండి. శివ ఫ్రమ్ మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ చందన గారు అంటూ పంపించారు, చందన కాదండో సౌజన్య అని. అలానే ఫస్ట్ ఆన్సర్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శశిల వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వెల్కమ్ టు హర్విల్లు ప్రోగ్రామ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి నుంచి సన్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత రాముడు గారు మెసేజ్ చేశారు, నువ్వే నువ్వే మూవీల నుంచి సాంగ్ కావాలి అని. కుదరదండో. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ అయితే మెసేజ్ చేశారు. మనోహర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పోరంకి నుంచి వీర రఘుమ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. ఆన్సర్స్ పంపిస్తే ఇంకా బాగుండేది. ఇంకా బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి ఆన్సర్ అయితే పంపించారు. అబో 3 ఆప్షన్స్ పంపించారు, అందులో ఒక ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవాలా? ఏది కరెక్టో మళ్ళీ మీరే మెసేజ్ చేయండి మళ్ళీ నాకు. ఇంకా నగేష్ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు 10 అని, రాంగ్ ఆన్సర్ అండి. జమల యాద్ దొడ్డదైవర్పాడు నుంచి 9 రోజులని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి నేను క్వశ్చన్ అయితే మళ్ళీ రిపీట్ చేసిన, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలని అనుకుంది, అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది, మరి ఆ నత్త గోడపైకి చేరుకోవడానికి 8 రోజులు పడుతుంది? తెలుసు కదా మన నెంబర్ 0866 244 8 14 అయితే మెసేజ్ చేసేయండి. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరైతే గాయం మోహరించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా సిరివెనెల్ సీతారామ దాస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:38 దాటి 18 సెకండ్లు కావస్తుంది. మనువనం హార్విల్లో నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. చాలా మంది అయితే మెసేజ్లు పంపిస్తున్నారు. మువ్వల కోటేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం 8 6 7 పంపించారు. 7 8 9 పంపించారు కదా, 8 6 అని పంపించారు, కరెక్ట్ అండి. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి 10 డేస్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. 10 డేస్ అంటూ పొద్దుటి నుండి అపరంజి ఫ్రమ్ తిరుపతి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలవరం నుండి భాస్కర్రావు రాణి 8 డేస్ అని పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ చెప్పేశాను కదా కరెక్ట్ ఆన్సర్ అని. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 8 అనమాట. చాలామంది 10 అని పంపించారు. ఎందుకు అలా 10 అనుకుంటారంటే 10 అడుగులు కదా, సో రోజుకి 3 అడుగులు ఎక్కి 2 అడుగులు పడిపోతుందంటే 1 అడుగే కదా, సో 10 డేస్ అని చెప్తూ ఉంటారు. కానీ రాంగ్ అనమాట. 7 డేస్ కంప్లీట్ చేసినప్పుడు 7 అడుగులు 7 రోజులు అయిపోతుంది. 8వ రోజు ఫస్ట్ పైకి ఎక్కేస్తుంది కదా, సో తిరిగి కింద పడిపోదు కదా, సో 8 రోజులు అనమాట. ఆన్సర్ ఈజ్ 8. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలు నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేనెవరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం కట్ చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలుగా నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేనెవరు? నాకు తెలిసి చాలామంది కరెక్ట్ ఆన్సరే పంపిస్తారనుకుంటున్నాను. మరి చూద్దాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సంతోషము నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ ఉష పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 12 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరివిల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలుగా నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేను ఎవరు అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, పంపిస్తారని కూడా నాకు తెలిసింది. ఎందుకంటే చాలా ఈజీ కదా గూగుల్ని అడగడం, ఎందుకు మన బ్రెయిన్ చెప్పేస్తుంది అనమాట. ఇంకా ఎవరు మెసేజ్ చేశారంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదండి. ఇంకా హాయ్ సౌద్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవి నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొలిపర్ నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ క్వశ్చన్ కూడా పంపించారు, అది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది అదే అంటూ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వంశీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దుర్గాప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి అనుకుంటున్నా కదండో, అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అపరంజి ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు ఇందాక దానికి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యారావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి నుంచి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు దామర్ల పెద్దమస్తానరావు గారు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన మాయా సంఖ్య అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేవి రమణమూర్తి గారు ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ ఏంటి అందరికీ తెలిసిందే కదా, ఇంకా నేను చెప్పేదే ఉంది. ఇంతమంది కరెక్ట్ చెప్పాక 8 అనమాట, 8 ఈజ్ ద ఆన్సర్. 8 ఎందుకు అడిగానంటే ఇంత క్వశ్చన్కి 8, ఇప్పుడు కూడా 8 అనమాట, అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 50 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేయాలి, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశ ఆత్మవిశ్వాసాన్ని సామర్థ్యాన్ని బలోపేతం చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి ఆయనకు నిన్న శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 7,707.21 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు జీవనోపాధి మెరుగవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులపై ఆయన నిన్న ఎక్స్ వేదికగా స్పందించారు. కృత్రిమ మీద ఏఐ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో ఇప్పటికే ఈ సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే ప్రక్రియలో భాగంగా త్వరలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ జీఐఐఎస్ 300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. రాజధాని గ్రామం శాఖమూరు రెవెన్యూ పరిధిలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు సీఆర్డీఏ జీఐఐఎస్ కే-12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య నిన్న భూ విక్రయ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీసాక్స్ ఎండీగా బి స్మరణరాజ్ను ప్రభుత్వం నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఏపీఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో రేపు రాష్ట స్థాయి కార్యశాల నిర్వహించనున్నారు. విజయవాడలోని

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. రాష్టంలో వెదురు సంబంధిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం 13 మందితో కూడిన రాష్ట స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేరులో 64.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై
5: సినిమా బలసాయం చేసావమ్మా ఒట్టుగా.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
6: 101.3.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
5: మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏంటి అంటే కనుక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ సీక్వెల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి దాని తర్వాత ఏంటి అంటే కనుక రజనీకాంత్ తన కెరీర్ లో 173 సినిమా అనమాట. దర్శకుడు అశ్విత్ మారిముత్తు అంటే వీళ్ళ దర్శకత్వంలో ఇంకొక మూవీలో నటిస్తున్నారనమాట. మరి ఈ సినిమాలో రజనీ అయితే మనకు ఒక డాక్టర్ గా కనిపించబోతున్నారనమాట. మరి డాక్టర్ గా రజనీకాంత్ అసలు ఎలా ఆలరించబోతున్నారు? 173 సినిమా అంటే అటు అంటే తలైవా అంటే ఇంకా అసలు మామూలుగా ఉంటుంది కదా. సో ఎలా ఉండబోతోంది ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని నాకు తెలియాలన్నమాట. నాకు తెలిసిన తర్వాత మీకు కూడా చెప్పేస్తా. మరి ఈ చిత్రానికైతే అనిరుద్ధ్ అయితే సంగీతం అందిస్తున్నారనమాట. మరి జైలర్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు దాని తర్వాత రజనీ 173 సినిమా గురించి కూడా అలాగే ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే కనుక మీ అందరి కోసం నేను రజనీకాంత్ యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట, సూపర్ హిట్ మూవీ చంద్రముఖి అనమాట. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత విక్రమసింహ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, నేచురల్ స్టార్ నాని ఇంకా శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఏంటి అంటే ది ప్యారడైజ్ అనమాట. మరి ఈ చిత్రంలో అయితే కాయిదు లోహర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తాము అని చెప్పి చిత్ర యూనిట్ అయితే తెలిపింది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ ఉంటే కనుక రిలీజ్ డేట్ కి సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పారనమాట. అంటే వేరే డేట్ ఏదైనా ఉంది అంటే తొందరలోనే కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి. మరి ఈ మూవీకి ఎవరు సంగీతం అందిస్తున్నారు అంటే కనుక అనిరుద్ధ్ అయితే ఈ మూవీకి సంగీతం అయితే అందిస్తున్నారు. మరి నానికి ఇది ఒక మంచి హిట్ అయితే అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగర్ ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

నాని యాక్ట్ చేసిన దసరా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సింగీతం మూవీ రిలీజ్ డేట్ అయితే ఒక్క రోజు వాయిదా పడిందనమాట. అంతకుముందు చెప్పుకున్నాం కదా మామూలుగా అయితే జూన్ 11 అంటే ఈ రోజు రిలీజ్ అవ్వాలి, బట్ ఇప్పుడు ఒక్క రోజు ముందు అంటే జూన్ 12 అనమాట, అంటే రేపు రిలీజ్ అవ్వబోతున్నట్లు మేకర్స్ అయితే వెల్లడించారనమాట. మరి ఈ మూవీకి ఎవరు సంగీతం అందిస్తున్నారు అంటే కనుక దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సో ఈ సింగ్ గీతం చూడాలి అంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి సింగ్ గీతం ఒక్కటే కాదు, రేపు ఇంకా ఎలాంటి మూవీస్ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే కనుక ఆల్రెడీ చెప్పాను కదా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారత్ భాగ్య విధాత ఈ మూవీ కూడా జూన్ 12 అంటే రేపే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. అలాగే కొత్త మలుపు ఇంకా పోలీస్ కంప్లైంట్ అనమాట. సో ఈ 2 మూవీస్ కూడా జూన్ 12 థియేటర్స్లో మీ అందరి ముందుకి రాబోతున్నాయి అనమాట. సో ఎవరైతే ఇవన్నీ చూడాలి అనుకున్నారో వాళ్ళందరూ ఇంకా ఒక్కరోజు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఏక్ నిరంజన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

ఇప్పుడైతే మీ అందరి కోసం రాగల 24 గంటల్లో దాని తర్వాత ప్రసన్న వదనం. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ సాంగ్స్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న ఘనంగా నిర్వహించారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక వైద్య రంగాల్లో విశేష సేవలు అందించిన 3 ప్రముఖులకు గవర్నర్ చేతుల మీదుగా ఎస్వీయు అత్యున్నత గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఉప ప్రణాళిక నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశారు. మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో నిన్న సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్లా కాన్వెంట్ రోడ్లో రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్టంలో 2024 అక్టోబర్లో వరదలు, భారీ వర్షాల కారణంగా కోతకు గురైన వ్యవసాయ భూములకు పెట్టుబడి రాయితీగా ప్రభుత్వం 13.92 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సుమారు 16 వేల మంది రైతులకు ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. యోగాంధ్ర సన్నద్ధతలో భాగంగా నిన్న ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకం రాజధాని అమరావతి థీమ్తో ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఎస్ఎంఎస్ 2లో ల్యాడర్ నుంచి ఉక్కు ద్రవం నేలపాలుగా, ఈ ఉదయం ఏ షిఫ్ట్లో ఎస్ఎంఎస్ 1 TP బేలో ల్యాడర్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైందని అధికారులు తెలిపారు. నిన్న ఇవాల్టి ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగలేదని వివరించారు. రాష్టంలో వెదురు సంబంధిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం 13 మందితో కూడిన రాష్ట స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి చెప్తాను అని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా జీవీ ఆన్ వీల్స్ కార్యక్రమం అయితే ప్రారంభం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, అంటే దీనికి సంబంధించి ఏంటి అంటే వరంగల్ తివాచీలు, పోచం

పెయింటింగ్, సిల్వర్ అలాంటివి, ఇంకా ఫిలిగ్రీ, నారాయణపేట చీరలు ఇలాంటివన్నీ అనమాట. 6 రకాల జీవి అనమాట, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాయి అనమాట. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఎంబీబీఎస్లో ఇక్కడ ఫిబ్రవరి 27 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట. సో ఇంకా మనం మాట్లాడుకుందాం, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్లో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ తెల్లవారితే గురువారం అనమాట. యాక్చువల్గా ఈ రోజు కూడా గురువారమే, బట్ మూవీ నేమ్ మాత్రం తెల్లవారితే గురువారం. మరి ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది. దేశంలోనే తొలి రింగ్ మెట్రోను వికసిత్ ఢిల్లీ నిర్మాణం భాగంలో రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు అంటే 33,500 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులని 8 మార్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి రింగ్ మెట్రోగా అవతరించింది. ఇంకా ఏంటి అంటే

కనుక దేశంలోనే అత్యంత వేగంగా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో రైల్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఫిబ్రవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా నమో భారత్ రైల్ని కూడా జెండా ఊపి ప్రారంభించారన్నమాట. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య తిరగనున్న నమో భారత్ రైలు దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ అన్నమాట, అంటే ఆర్ఆర్టీఎస్ కిందకి వస్తుందన్నమాట. మరి ఇంకా ఏంటి భారతదేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అనేది ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటూ ఉందాం.

సిస్టమ్ అనమాట, అంటే ఆర్ఆర్టీఎస్ కిందకి వస్తుంది అనమాట. మరి ఇంకా ఏంటి భారతదేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అనేది ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటూ ఉందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నీ వల్లే నేనున్నా అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Aarti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మనము మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోని తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏంటి అంటే మీరందరూ తెలుసుకోవాల్సినవి, దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ను 2026 ఫిబ్రవరి 25 అనమాట హర్యానాలోని జిందులో నిర్వహించారనమాట. ఈ ట్రైన్ అయితే గంటకి 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందన్నమాట. మొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు మధ్య నడవనుందన్నమాట. ఈ రైలుకి ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే ఇంకా ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా కోల్కతా మెట్రోలో బ్యాటరీ సిస్టమ్ మెట్రో రవాణా వ్యవస్థ విషయంలో కోల్కతా మెట్రో దేశంలోనే తొలిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే బీఈఎస్ఎస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు మనందరం చాలా మంది విద్యుత్ ఆగిపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మరి అక్కడ కూడా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాలు అంతరాయాలు రావడం వల్ల ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారన్నమాట. మరి ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సో ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది అంటే వీటితో మెట్రో రవాణా వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇలాంటి అంతరాయాలన్నీ ఏర్పడకుండా అండర్ గ్రౌండ్ బ్లూ లైన్ లో రైళ్లు నిలిచిపోతున్నాయి అన్నమాట. కాబట్టి సో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని మెట్రో బ్యాటరీ సిస్టమ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది అనే దాని గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చెల్ మోహన రంగ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అన్నమాట, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ది, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియాకి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతి ఆర్ బులంద్ హోగి ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ్ హై. హమే ఛోటా నహీ సోచనా హై, హమే లక్ష్య ఊంచే రఖనే హై ఔర్ ఉన్హే ప్రాప్త కర్నే కే లియే పూరి తాకత్ లగా దేనీ హై.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ

0: భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారటానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
1: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: Anantaram aina 14th kulantara చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్విడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తార్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ్ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞత

సంస్థలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నివిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ది, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.

ఏక్ మినీ కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇందాకే చాలా చెప్పా. మరి ఇంకా ఏం చేస్తున్నారు అంటే కనుక దేశంలోనే మొదటిసారిగా అలల శక్తితో పనిచేసే తుఫాన్ ఖచ్చితంగా వస్తుందా లేదా అంచనా వేసే వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ అనమాట WVP అనే ఆధునిక పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT రూపొందించిందన్నమాట. దీని ద్వారా సముద్ర పర్యవేక్షణ తీర ప్రాంత కార్యకలాపాలకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. మరింకా అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీకు తెలుసా అయితే వింటూ ఉండాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ గువ్వా గోరింక అనమాట. ఈ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనము ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే భారత ప్రభుత్వం తొలిసారిగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి ఇందాక నుంచి చాలా చెప్తా. మరి ఇంకా ఏంటి అంటే గనక ఈశాన్య భారతదేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ప్రారంభించారన్నమాట. అస్సాంలోని అంటే అస్సాం జిల్లాలో మొరాన్ సమీపంలో జాతీయ రహదారి అంటే నేషనల్ హైవే 37 పై ఈఎల్ఎఫ్ ని ప్రారంభించడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఏంటి అంటే కనుక అస్సాంలోని బ్రహ్మపుత్ర నది గర్భంలో దేశంలో తొలిసారిగా రైలు రోడ్డు వంతెన సొరంగం అన్నమాట, అంటే అండర్ వాటర్ రైల్ రోడ్డు ట్విన్ టన్నెల్ ని ప్రారంభించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ అన్నమాట ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదం అయితే తెలిపిందన్నమాట. మరి ఇవన్నీ మనం టైంకి తగ్గట్టు కొన్ని మాత్రమే మనం మీతో పంచుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మనందరి కోసం ఎన్నో నిర్వహిస్తోందన్నమాట. సో అదనమాట ఇవాళ మీకు తెలుసా. అయితే ఇప్పుడైతే మీ అందరి కోసం అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రాంకి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
6: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
6: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే

0: వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్యావంతులైన యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆరేళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రేపు రాష్టస్థాయి కార్యశాల నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. కృత్రిమ మేధ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 13న కర్నూలు, 16న విశాఖ ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. గోపాలకృష్ణ సుప్రసిద్ద తెలుగు రంగస్థల కళాకారులు, పద్య నాటక గాన గంధర్వులుగా పేరు పొందారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల సాయంతో తొలగిస్తున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అధికారులను ఆదేశించారు. రాష్టంలో 2025 ఏప్రిల్ మే నెలల్లో అకాల వర్షాలు, గాలుల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీగా 2.8 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 33% పైగా పంట దెబ్బతిన్న 3388 మంది రైతులకు ఈ మొత్తాన్ని డీబీటీ విధానంలో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం, రాయలసీమ, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మిస్ ఇండియా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీనా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీర ఎవరు అంటే గనక బచేంద్రి పాల్ అనమాట. మరి ఏంటి బచేంద్రి పాల్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే 1984 మే 23న బచేంద్రి పాల్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారనమాట. హిమపాతం శిబిరాన్ని ధ్వంసం చేయడం, పలువురికి గాయాలవ్వడం ఇలాంటి ప్రమాదాలతో ప్రపంచ శిఖరాగ్రానికి ఆమె ప్రయాణం సాగిందన్నమాట. మృత్యుముఖం నుండి బయటపడిన పట్టుదల అనేది కొంచెం కూడా అస్సలు సడలకుండా పాల్ శిఖరాన్ని అయితే పూర్తి చేశారనమాట. ఇంకా మాట్లాడుకుందాం బచేంద్రి పాల్ గురించి ఇవాళ తీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం గామి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్న డీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా బచేంద్రి పాల్ గురించి. మరి ఈ సాంగ్ లో విన్నట్టే తను కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే గమ్యాన్ని అయితే నిజంగా చేరుకున్నారనమాట. మరి ఇందాక చెప్పినట్టే పట్టుదల సడలకుండా పాల్ శిఖరాన్ని పూర్తి చేశారనమాట. అలాగే బచేంద్రి పాల్ కి 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా ప్రదానం చేశారనమాట. ఒక మార్గదర్శిగా ఆమె మహిళలు ఇంకా యువతకు సాధికారత కల్పించేందుకు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ కి నాయకత్వం కూడా వహించారనమాట. అలాగే బచేంద్రి పాల్ చారిత్రాత్మక ఎవరెస్ట్ అధిరోహణలోని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం భవిష్యత్తులో

మంది సాహసికులకు స్ఫూర్తిగానే నిలుస్తుందన్నమాట. మరి ఇవాల్టి ధీరాలో మీ అందరితో నేను పంచుకున్న ధీర ఎవరు అంటే బచేంద్రిపాల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్లీ మనం ధీరా ప్రోగ్రామ్ లో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్చి ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్టాల ప్రగతి, కేంద్ర రాష్ట సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్టానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చేయాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని

0: పురందేశ్వరి తెలిపారు. రాష్టంలోని ముద్రణా రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముద్రణా రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ
1: 12 ఏళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని, ఏ నినాదంతో అయితే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండూ కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 ఏళ్లలో కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
2: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సీ అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా కలిపి 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర

రాజేందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమాపేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

శ్రీకారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఏ టాపిక్ అంటే, మరి ఈ మధ్యకాలంలో మహిళలందరూ జీవక్రియ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ వంటి సమస్యలతో ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నారు కదా. మరి ఏ వయసులో ఏ సమస్యలు వస్తాయి, వాటిని గుర్తించేందుకు మనందరం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ వీర ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఏ వయసులో ఏ టెస్ట్లు చేయించుకోవాలి, ముఖ్యంగా మహిళలందరూ చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, మరి అవన్నీ రాకుండా ముందుగా మనం అసలు ఇలాంటి టెస్టులు చేయించుకోవాలి అంటే కనుక సర్వైకల్ క్యాన్సర్ అనేది అతి సాధారణమైన క్యాన్సర్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారనమాట. మరి ఇలాంటి వాటిని ముందుగానే కనిపెట్టేందుకు మహిళలు 21 సంవత్సరాల నుంచి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ని ప్రారంభించాలన్నమాట. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటే కాకుండా మొత్తం క్యాన్సర్లలో కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల లైంగిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. క్లమీడియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా మహిళలకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు వాటికి తగిన టెస్ట్లని చేయించుకోవడం మంచిదన్నమాట. సో అంటే ఇవి ఒక్కటే కాదు, యాక్చువల్గా క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు, లేదంటే అసలు లోగా ఫీల్ అవుతున్నప్పుడు, సడన్గా నీరసం వచ్చినప్పుడు, సో ఏదైనా సరే మనల్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. సో ఎప్పటికప్పుడు మన ఏజ్ని బట్టి కూడా ఇప్పుడు టెస్టులు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు కొన్ని టెస్టులు అని, సో అవన్నీ ఎప్పటికప్పుడు మన బాడీ చెకప్ చేయించుకోవడం అయితే చాలా మంచిది. మరి ఇంకా అసలు ఎలాంటి టెస్టులు ఉన్నాయి అనేది ఇవాళ తీరులో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

రాజరాజ చోర ఈ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి మహిళలు అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఏ వయసులో ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మమోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. 50 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న స్త్రీలు ఎన్ని రోజులకి ఒకసారి మయోగ్రఫీ చేయించుకోవాలి అనేది మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. అలాగే షుగర్, ఓవర్ వెయిట్, బీపీ ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి అలాగే మీకు ఇలాంటివి ఇంకా ఇలాంటి ఇతర సమస్యలు గుర్తించేందుకు రక్తంలో చక్కెర పరీక్ష, HbA1c ఇలాంటివన్నీ కూడా చెక్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం చాలా టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం, రక్తహీనత కారణంగా మనకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో నిస్సత్తుగా అనిపించడం, రోజంతా చాలా మనం అంటే ఒక రకంగా నీరసంగా అనిపించడం ఇలాంటివన్నీ కూడా ఎనీమియా ఉన్నప్పుడు ఉంటాయన్నమాట. కాబట్టి నిజంగా మనకి ఉండాల్సినంత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉందా, ఐరన్ అందుతుందా, సో ఇలాంటివన్నీ చెక్ చేయించుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే మనందరం అసలు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో అందరినీ కూడా చాలా కేర్గా చూసుకుంటాం అనమాట. కాబట్టి మీ అందరినీ కూడా కేర్ టేకర్స్ అనే అనాలి. కానీ వాళ్ళందరి అవసరాలు అంటే మనం పట్టించుకుంటున్నప్పుడు మనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి మనల్ని మనం కూడా పట్టించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా. సో అంటే అందరికీ ఒకే రకమైన హెల్త్ ఇష్యూస్ ఉండాలని లేదు కాబట్టి అలాగే మీకు తగ్గట్టు అంటే మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏది ఇంపార్టెంట్ అనేది ఒకసారి మన గురించి మనం ఆలోచించుకొని కొంత టైం తీసుకొని ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే మన ఆరోగ్యం అసలు ఎలా ఉంది అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి సో డాక్టర్ సలహా ప్రకారం మీకోసం మీరు టైం కేటాయించుకొని ఇవన్నీ టెస్టులు చేయించుకోవడం, అలాగే మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగుంటే ఇల్లు మొత్తం హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు అనమాట. సో అది సంగతి. మరి ఇవాళ దీరా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఇస్మార్ట్ శంకర్ అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ దీరా ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: Jyoti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సందడి ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ అంటున్నారు. అలాగే ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటున్నారు. ఎక్కడి నుంచి అంటే ముజఫర్నగర్ నుంచి అనమాట. అనురాధ, మదన్ కుమార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి, ఉమ్మడి నుంచి అనమాట, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోలి నుండి బోరెల్లి జయన్న అనమాట హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ ప్రసన్న గారు అంటూ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే యాకూబ్ బాషా, నూర్జహాన్ వీళ్ళందరూ కూడా. సో అంతే, ఇంకా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకైతే అర్థమైపోయింది. సో ప్రోగ్రామ్కి అందరూ, ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ వెల్కమ్ అని చెప్పి మెసేజెస్ పంపిస్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ మనం వెల్కమ్ చెప్పేశాం కాబట్టి ఓకే. ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్ క్వశ్చన్తో ఈరోజు షో అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసి అందరూ మెసేజ్ చాలా ఈజీగా ఆన్సర్ అయితే పంపించేస్తారనుకుంటున్నా. ఓకే, ఇంట్రడక్షన్ చాలు, ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీరు అడగాలనుకుంటున్నారు. నాకు తెలుసు, చెప్పాను కదా అప్పుడప్పుడు అలా గాలి తరంగాల వల్ల వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ద వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది? సో ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎవరు పంపిస్తారు, అసలు కరెక్ట్ పంపిస్తారా లేదా అవన్నీ చూసేద్దాం. బట్ దానికంటే ముందు మీ అందరి కోసం బాచి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే నేను ముందు చదివేసేయాలి. సో చూద్దాం ఎవరు పంపించారు అంటే గనక ఎక్కడి నుంచి. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట శాంతి.

నగర్ నుంచి ఒకే ఒక్కడు. దాని తర్వాత తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఇంకా శ్రీదేవి అనమాట. కాజా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట వెంకటగిరి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, ఆన్సర్ ఎక్కడ. అలాగే క్యాదర్ వీరేష్ అనమాట రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అనమాట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక డాక్టర్ సునీత రాహుల్ అనమాట, రోనిత్ రియా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్ వీళ్ళందరూ అనమాట అనుకుంటున్నా అంటున్నారు. మరి మీరు అనుకుంటూ ఆన్సర్ చేస్తుంది కరెక్టా కాదా తెలియాలి అంటే నేను ఆన్సర్ రివీల్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే సిఆర్ నగర్ నుంచి రామ్ చరణ్ హేమ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మన్హర్ రంగోలీ, అర్థం కాలే మీ పేరే మన్హరా? ఒకవేళ మీ పేరే మన్హర్ అయితే గనక మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి అనమాట దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటూ మీ ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళ కోసం, ఆన్సర్ ఆలోచిస్తూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. కొంతమంది వారియర్ అని పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆల్మోస్ట్ ఇందాక నేను కరెక్ట్ కరెక్ట్ అని ఎవరి పేర్లు అయితే చదివాను వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేశారనమాట. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చిరుజల్లు అలా కురిపించబోతున్నానమాట ఈ పాట రూపంలో. సో చిరుజల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ అడిగిన తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తారనమాట. అలాగే పులిపాటి వెంకటేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలక, నారాయణ, అనసూయ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తంరావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తంరావు గారు అనమాట. కర్నూలు, ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వీళ్ళందరూ అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎం మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అని ఇంతకీ ప్రశ్న మరొక్కసారి చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ అడిగేశా బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిందే కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎవరు, సౌత్ గోవా రాజ్ అనమాట, సౌత్ గోవా నుంచి అని పంపించారు.

ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అంటే హీరోయిన్ కరెక్టే, బట్ కొంచెం ఆలోచిస్తే పంపించేసేవాళ్ళు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేసేసారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి వేములపల్లి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఇప్పటికీ చాలాసార్లు అడిగేసాం, ఒకవేళ ఇంకా ఎవరైనా వినకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిల్లకూరు విలేజ్ నుంచి అనమాట వాకిటగిరి రెడ్డి పెళ్లకూరు మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హాయ్ ప్రసన్న మేడం అంటున్నారు, కానీ మీ పేరు అవేవి మెసేజ్ అయితే చేయలేదు, అడ్రస్ మాత్రం పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ మాత్రం ఇంకా పంపించలేదన్నమాట. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడల నుంచి నాని గంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇంకొకసారి ట్రై చేశారు, ఇంకొకసారి కూడా మీరు రాంగ్ ఆన్సరే పంపించేశారనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు అనుష్క నటించిన మూవీసే అన్ని పంపిస్తున్నారు, కానీ అదొక్కటి తప్ప మిగతా అన్ని పంపిస్తున్నారనమాట. బట్ ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే ఇంకా రివీల్ చేసేస్తున్నాను. శుభ మధ్యాహ్నం అంటూ ఓకే, శుభ గురువారం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. అండ్ ఈ మెసేజ్ చేసింది ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే, మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే గనక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అంటే గనక రుద్రమదేవి అనమాట. రుద్రమదేవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను రుద్రమదేవి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం జీర్ణోద్ధరణ పలు అభివృద్ది పనులను 6 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్టిక్ట్ ప్రోగ్రాం ఏడీపీ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం ఏబీపీ కింద జిల్లాలో మంజూరైన అభివృద్ది పనులన్నీ ఈ నెల 18వ తేదీలోగా పూర్తి కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిషక్తు కిషోర్ కోరారు. ప్రతి నీటి బొట్టు అమూల్యం. నీటిని ఒడిసిపట్టి జలధారను కాపాడుతూ జలహారతిలో జలమాతకు వందనం చేద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. జీ కొండూరు మండలం పినపాక గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఈరోజు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత వైమానిక రక్షణ రంగం సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఎయిర్ బేస్ C-295 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సైనిక రవాణా విమానాన్ని గుజరాత్లోని వడోదరాలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 ఈ రోజు రాత్రి మెక్సికోలో ప్రారంభం కానుంది. ఈ పోటీలకు యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కొంతమంది పంపించారు, ఇంకొంతమంది అసలు పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఎనీవే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఎవరు పంపించారు, ఇంతకీ అసలు కరెక్ట్ ఎవరు పంపించారు అనేవి ఇప్పుడు నేనైతే చదివేస్తాను. అప్పుడప్పుడు అంతే అనమాట, ఇలాంటి మాటలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇంతకీ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట. మరి గుడ్ ఆఫ్టర్నూన్ తో పాటు ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది కదా. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాగోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా మల్లికార్జున్ విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్, విశ్వజ్ఞ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మహారాష్ట్ర అమ్మ నా చేత ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ అలా బయటకు తెంపించేశారు అనమాట. ఇంతకీ ఎవరు అంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అయినా నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉంటాను కదా, సో మీరు కనుక ఆన్సర్ చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ అంట. కానీ మీరు ఆన్సర్ అలా చదవాలి అని చెప్పి ముందు ఆన్సర్ పంపిస్తారు, దాని తర్వాత పేరు ఊరు పంపిస్తారు అనమాట. సో ఏం చేద్దాం, మీరు ఎలా నేను ఇలా అండ్ ఆన్సర్స్ ఏమో ఇలా. అండ్ ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే కోదాడ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అలాగే రాజ్ ఎస్ గోవా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా పాలింపల్లయ్య అలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, ప్రసన్న మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెలవల్లి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చిలక నారాయణ అనుసూయ యమునా జనకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ధోని నుంచి అనమాట శ్రావణి మెసేజ్ చేశారు, శ్రావణి భాయ్ అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్, అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి అనమాట టైలర్ రమేష్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, అలాగే గన్నవెలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్యామ్ అనమాట భీమవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ ప్రేమ్ కుమార్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట, అలాగే వేటుపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే యాకూబ్ బాషా నూర్జహాన్ వీళ్ళు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీళ్ళైతే, అలాగే భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్స్ కాస్త ఈజీగా అడగవచ్చు కదా మేడం అట, ఆల్మోస్ట్ మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ ఈజీగానే అడుగుతున్నా. మరి మీరు కూడా అప్పుడప్పుడు పనులన్నీ పక్కన పెట్టి మీ మెదడుకి కొంచెం పదును పెట్టి అలా ఆలోచించి మెసేజ్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఈ మాత్రమైనా ఉండాలి కదా. అండ్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్, ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు అనమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సచి సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, హైదరాబాద్ గౌరంపేట నుంచి సంతోష్, ఇంకా సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి చదవాల్సినవి అయితే, సో అవన్నీ కూడా నేను చదివేస్తాను. క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడగాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. ఆల్మోస్ట్ చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను అనమాట. మరి ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ ఇంకా ఎవరైనా ఆన్సర్ మెసేజ్ చేయకపోతే చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక జగ్గయ్యపేట నుంచి నాగా అనమాట, హాయ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి బోరెలి జయన్న కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రావణి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు కట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు మొరిపలం నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శుభ మధ్యాహ్నం అండి అందరికీ అంటూ ఓకే. ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా అంటే గనక లేదు, మీరే ప్రశ్నలు వేస్తారా, శ్రోతలకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారా అంటున్నారనమాట. ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. దాంతోపాటు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కూడా చెప్తే బాగుండేది కదా. అండ్ ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల. ఓకే ఓకే, కాదు కాదు, నేను ఇందాక నుంచి అలా చెప్పానని ఆన్సర్ ముందు అంత పెద్ద పెద్ద అక్షరాలతో పంపించేశారు అనమాట. సో ఎలాగో రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నో వర్రీస్. సో ఇంతకీ ఎవరు అంటే మెసేజ్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ వీళ్ళందరూ అనమాట.

అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పంపించేశారు నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నివాస్ అనమాట. ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ శ్రావణి అనమాట, ఎంబాయి గ్రామం నుంచి. ఆల్రెడీ ఇందాక చదివేశాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే రెండు సార్లు రివీల్ చేసేసాను నాకు తెలిసి, ఆల్మోస్ట్ అందరూ పట్టేసి ఉంటారు. సో మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆల్మోస్ట్ అలా నేను చెప్పగానే అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అనమాట. ఎవరు? సిరాజుద్దీన్ అయాన్. వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీనగర్ పూర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ అయితే పంపించలేదు, బట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు విని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాను కదా. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నా అనమాట. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక ప్రియమైన నీకు. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

తరుణ్ నటించిన సోగ్గాడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వినాల్సిందే. నాకు తెలుసు మీరందరూ చెప్పేస్తారు. సో ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఎదలో ఉంటాను వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను యోధలో ఉండను, రేవులో ఉంటాను పావులో ఉండను, పాలులో ఉంటాను కాలులో ఉండను, మనువులో ఉంటాను మనసులో ఉండను, కారంలో ఉంటాను కాలంలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ వీడే అనమాట. వింటో స్టేట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సండడీ సండడీ అంటే ప్రశ్నలు మాత్రమే కాదు, మంచి మంచి పాటలు కూడా అన్నమాట. మరి మనసుకి హత్తుకునే పాటలు వింటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడైతే నిజంగా క్లైమేట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, బట్ అప్పుడప్పుడు మాత్రం సడన్ గా ఉరుములు మెరుపులు ఇలాంటి వర్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకో సడన్ గా మీ అందరికీ చెప్పాలనిపించింది అనమాట. అండ్ ఇంతకీ అసలు క్వశ్చన్ ఎంతమంది విన్నారు, ఆన్సర్ ఎంతమంది పంపించారు, సో టాపిక్ లోకి అయితే వచ్చేసేద్దాం. మరి ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు, కానీ అసలు కరెక్టా కాదా అనేది చూద్దాం. ఎవరు ఎక్కడి నుంచి? ఓకే, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ రిపీట్ చేయండి అని చెప్పి చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం రిపీట్ చేస్తాను, బట్ కానీ ఇంకా చాలా మంది అంటే ఒక్కసారి వినే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కదా, సో అవన్నీ ఒకసారి చూసేద్దాం, దాని తర్వాత ఇంకొకసారి అడుగుతా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేసింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య అనమాట, బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. మరి ప్రశ్న వినలేదు ఇంకొకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. ఎదలో ఉంటాను వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను యోధలో ఉండను, రేవులో ఉంటాను పావులో ఉండను, పాలులో ఉంటాను కాలులో ఉండను, అలాగే మనువులో ఉంటాను మనసులో ఉండను, కారంలో ఉంటాను కాలంలో ఉండను, నేనెవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, మరి ఈ సాంగ్ ఏ మూవీలోది అని మీకు తెలిస్తే ఇంకా ఆన్సర్ కూడా అదే అనమాట. ఇంతకంటే బెస్ట్ క్లూ అసలు ఇంకెవరు ఇవ్వలేరు. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

ఈ సాంగ్ ఏ మూవీలోది అదే క్లూ అని చెప్పిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే ఇందాకటి కంటే ఇంకా చాలా అయితే వచ్చేసినాయి అనమాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా ఎవరు అంటే హాయ్ అంటున్నారు, నందమూరి బాలకృష్ణ అంటున్నారు, బట్ ఆన్సర్ పేరు ఏంటి అవన్నీ అయితే పంపించలేదనమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు గారు, వెంకట నరసమ్మ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా

సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల వీళ్ళందరూ అనమాట. కరెక్ట్ ఆన్సర్. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహవాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేసేసారు. కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి నుండి. అలాగే రాజోలి నుంచి జయన్న, బోరెల్లి జయన్న అనమాట. కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మంచిర్యాల నుంచి చంద్రమౌళి అనమాట, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ గోవా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంటే సగం పంపించారు, మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఆన్సర్ చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, గూడూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి అనమాట, వేముల పరిశ్రమలు. ఇంకా పద్మ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గంజి శ్రీను అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక టి కమ్మపల్లి అని పంపించారు, పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటేష్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్చరణ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్రీ స్వప్న ఫ్రమ్ కొడుమూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. మొరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం నుంచి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నవ్య గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మురహరి, యశోద, జానకి వీళ్ళందరూ అనమాట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ పంపించింది ఎవరు అంటే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు, పేర్లు అయితే పంపించేశారు అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అయాన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీరంగనగర్ అని పంపించారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. జేఎం భాషా అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఏంటో చాలా పెట్టారు, బట్ అర్థమయ్యింది కర్నూలు నుంచి బుధవర్పేట నుంచి అంటూ కృష్ణ అనమాట. మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అలాగే ఇంకా ఎవరి నుంచి అంటే నాగేంద్రప్ప అనమాట, ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి అని మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మరి సాంగ్ కూడా వినిపించేశాను, ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు కాబట్టి ఇంతకీ అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట. ఎగిరే పౌరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు మీ అందరి కోసం ఒక సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ప్రేమతోరా అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ సండే సండడీ ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ ఇన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: Ek Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రపంచం అనిశ్చితి, అస్థిరతతో కూడిన దశలో ఉన్నప్పటికీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో అభివృద్ది పదంలో ముందుకు సాగుతూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం జీర్ణోద్దరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జులై 3న ఆలయ జీర్ణోద్దరణ పనులకు శంకుస్థాపన జరగనుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఆలయ అభివృద్దిపై అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. మదనపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో అకాడమీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రాష్టంలో విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఒక ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎల్ పరిధిలో ఉండే అన్ని వర్గాల వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్టంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, 2-3 రోజుల్లో అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఒంగోలులో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. ఒంగోలులో కురుస్తున్న వర్షానికి రహదారులు జలంతో నిండిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట సాగుకు అవసరమైన సాగునీటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. వివరాలకు వెబ్సైట్ bsnl.co.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08:20 అయితే అయిపోయిందనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాల్టి వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట. మరి ఇవాల్టి వివిధాలో మీరు ఎవరు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వినబోతున్నారు అంటే పూరి జగన్నాథ్ అనమాట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. మరి ఇందాకే మీరు విన్నారు కదా ఈడియట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్. ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, దాని తర్వాత బిజినెస్ మ్యాన్, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఇంకా ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం లూఫర్, దాని తర్వాత లూఫర్ తర్వాత సూపర్ అనమాట. సో ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం చిరుత, దాని తర్వాత దేశముదురు అనమాట ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ ఉంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

పోకిరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ వినట్ 1.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే పూరి జగన్, ఓకే డైరెక్టర్ అనమాట. మరి ఆ ఓకే డైరెక్టర్ కాన్సెప్ట్ లో పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి

బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించాను కాబట్టి, వివిధ ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి లైగర్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై, సీ యూ.

మొక్కలను తొలగించి దున్ని నీరు బట్టి ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాంట్లో చెడును తొలగించి మంచిని పెంచితే పురుషారాన్ని సాధిస్తుంది. శరీరానికి సత్వపాదను పయనింపు చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనసును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ సత్సంప్రదాయాన్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ఇప్పుడు రకరకాల ప్రలోభాలకు ఆకర్షణలకు లొంగి యువతీ యువకులు పెద్దవాళ్లే కాకుండా బాలబాలికల సైతం కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు అలవడతాయి. దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మల విసర్జన, మూత్ర విసర్జన, స్నానం, నిద్రలను గురించి వివరాలు తెలుసుకుని వాటిని సక్రమంగా అమలుపరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు ఫాలో అ డైలీ రొటీన్ విచ్ ఇస్ హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ రొటీన్ ఏంటి, దినచర్య ఏంటి? ఆరోగ్యంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగ్గాను సక్రమంగానూ ఉండాలి. అంటే దినచర్య మంచిగా ఉండాలన్నమాట. ఎవ్రీడే, ప్రతిరోజు రాత్రిళ్ళు త్వరగా పడుకొని పొద్దునే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసడు మంచినీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. చాలా మంది మన బాడీ హైజీన్ కానివ్వండి, ఓరల్ హైజీన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో పై పైన అలా చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. అది సరికాదు. అంతేగాక అది ఇన్ఫెక్షన్స్ కి కూడా దారితీస్తుంది. నైట్ భోజనం చేసిన తర్వాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్లకు, నాలికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. తిన్న ప్రతిసారి నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోను బాగా జబ్బు పడ్డప్పుడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయొచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలు బిగుతుగా ఉండక వదులుగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం ఫ్రెష్ క్లోత్స్ ధరించాలి. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. నిద్ర పట్టకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. మనం పడుకునే ప్రదేశం శుభ్రంగాను గాలి వెలుగు వచ్చే విధంగానూ ఉండాలి. మంచం లేక చాప, పరుపు, పక్కగుడ్డలు శుభ్రంగా ఉండాలి. మన సోషల్ ఎటికెట్కి వస్తే ఇతరులతో మంచిగా, తీయగా, స్వీట్గా మాట్లాడాలి. సత్యం పలుకుతూ ఉండాలి. అయితే సత్యం ప్రకటించే విధంగా కటువుగా ఉండక మంచిగా మధురంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా. స్వార్థ చింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు, ముఖ్యంగా ఇతరులకు, దీనులకు, రోగులకు సేవా సాయం మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యను ప్రతి వ్యక్తి సమీక్షించుకొని రేపటి దినచర్యను నిర్మించుకోవాలి. ఏనాటి కానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలను డైరీలో డేట్స్తో సహా రాసుకోవాలి. ఇది ఒక జర్నల్గా కూడా మనకి పనికొస్తుంది. ఈ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా మనకు, మన సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. మనిషి జీవించుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహార నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలను వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి, కొబ్బరి మొదలగు ఆహార పదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్జూర, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయ, నారింజ, కమల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవేగాక డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలసందలు, శనగలు మొదలగు తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, మీగడ, లస్సీ, ఈ పాలతో తయారయ్యే రుచికరమైన పదార్థాలు, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుండి వెలువడే నూనెలు, తేనె, బెల్లం, పంచదార, తాటి బెల్లం, చెరుకు మొదలగు గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేలకు తీసుకుంటూ ఉంటే రోగాలు దరిదాపుకు కూడా రావు. గుడ్డు, చేపలు, మాంసం తామస రాజస గుణాలు అధికంగా అవుతాయి. అందువల్ల వాటిని తినకపోవడం

డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి అందులో పనికిరాని

0: మంచిది. మద్యం, పొగాకు ఇవన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి, వీటిని వాడకూడదు. అలాగే కొన్ని బాధ్య పదార్థాలు అంటారు, అవేంటంటే స్వీట్లు ఎప్పుడు పడితే అప్పుడు లభిస్తాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలకు దారితీస్తాయి. భోజనం రెండు పూటలు మాత్రమే చేయడం మంచిది. టిఫిన్కి భోజనానికి మధ్య కనీసం 4 గంటల వ్యవధి అవసరం. కాయకష్టం చేసే వాళ్లకు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్లకు తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఆహార పదార్థాలని తాగాలి, నీళ్లను తినాలి. వాట్స్ దిస్ అంటారా? ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అన్నది అందరికీ తెలిసిన నానుడే. మనం తినే ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణకోశంలోకి వెళ్లి జీర్ణమవుతుంది. అంటే ఆహారాన్ని నీరు వలె ఊర్చి తినాలన్నమాట. నీళ్లు, జ్యూసెస్ ఇలాంటివి నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ ఉన్నట్లు తాగాలి. అంటే ఒక్కో గుటకా తాగాలని అర్థం. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్దిసేపటి దాకా ఏమీ తినకూడదు. నిద్రపోయే ముందు కూడా ఏమీ తినకపోవడం మంచిది. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవధి ఉండటం అవసరం. ఉపవాస సమయంలో టిఫిన్ల పేరిట అమితంగా తినకూడదు. జబ్బు పడ్డప్పుడు పథ్యంగా ఆహారం తీసుకోవాలి. పాసిపోయినా, కుళ్ళిపోయినా, మురిగిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. సగం పాడైన పండ్లు పాడైనంత వరకే తొలగించి బాగా ఉంది కదా అని మిగతా భాగాన్ని తినకూడదు. భోజనం చేయటానికి ముందు ఫ్రెష్ అయ్యి రావాలి అంటారు. అంటే కాళ్ళు, చేతులు కడుక్కొని హాయిగా కూర్చొని తినాలి అంటారు. ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది. భోజనం చేయి సమయంలో ప్రశాంతంగా ఉండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండటం, మధ్య మధ్య ఫోన్లు చూడటం, ఫోన్లు చేయటం మంచిది కాదు. భోజనం చేశాక 10 నిమిషాల పాటు పచారులు చేసి కనీసం 5 నుండి 10 నిమిషాల సేపు వజ్రాసనంలో కూర్చోవాలి. భోజనం గురించి మాట్లాడుకున్నాం కదా డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్టింగ్ గురించి నేను చెప్తాను. శరీరం లోపలి అవయవాలు శుద్ధికి ఉపవాసాలు అవసరం. ఉపవాసాలు ఆధ్యాత్మిక వికాసానికి ఎంత సహకరిస్తాయో, కొందరు వారానికి 7 రోజు పూర్తి రోజు ఉపవాసాలు చేస్తుంటారు, కొందరు 21 రోజుల ఉపవాసం చేస్తుంటారు, కొందరు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేస్తారు. ప్రతి వ్యక్తి వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం అవసరం. జీర్ణకోశానికి ఆనాడు విశ్రాంతి లభిస్తుందన్నమాట. మిస్ అ మీల్ వన్స్ అ వీక్ అనే స్టేట్మెంట్ వినే ఉంటారు కదా మీరు. ఉపవాసం తపస్సు వంటిది. ఉపవాస ప్రారంభంలో నిమ్మరసం కానీ, పండ్ల రసం కానీ, పచ్చి కూరగాయలు ఉడకబెట్టి వాటితో సూప్ చేసుకొని కానీ తాగొచ్చు. గోరువెచ్చని నీరు కొద్దిగా తాగాలి. టిఫిన్లు తీసుకోకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు శారీరకంగానూ మానసికంగానూ విశ్రాంతి తీసుకుంటూ సాధకుడు ప్రశాంతంగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, భూగోళంలో 3 వంతుల నీరు, 1 వంతు భూమి ఉన్నట్లు మన శరీరం కూడా 3 వంతుల నీటిమయమే. ఈ నీటిపాలు శరీరంలో తగ్గితే హాని కలుగుతుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. అయితే రోజు ఉదయం పూట దాహం వేసినా వేయకపోయినా పరగడుపున గ్లాసెడు నీళ్లు తప్పకుండా తాగాలి. దీన్ని ఉషాపానం అని అంటారు. ఉషాపానం అలవాటు చేసుకుంటే మలమూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. భోజనానికి కొద్దిసేపు ముందు కొద్దిగా మంచినీళ్లు తాగితే ఆకలి బాగా వేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మాత్రం తగ్గుతుంది. ఆహారం తీసుకున్న గంటసేపు తర్వాత నీళ్లు తాగాలి. అందువల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు.

0: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో బాలకార్మికులు అంశం గురించి పాటలతో కూర్చిన కార్యక్రమాన్ని విశేషాలను వినండి. సమర్పణ శ్రీమతి జె. నిర్మల.
1: బాలలు అనగానే 15 సంవత్సరాల్లో పిల్లల్ని బాలలు అంటారు. భారత ప్రభుత్వ శాసనం ప్రకారం 16 సంవత్సరాల్లోపు బాలురు, 18 సంవత్సరాలు నిండిన బాలికలు పిల్లలుగా పరిగణించబడతారు. ప్రపంచవ్యాపితంగా ఉన్న బాలురందరూ బాహ్యంగా విభిన్న రీతులలో విభిన్న భాషలు మాట్లాడుతూ విభిన్న దుస్తులు ధరించి వేరువేరుగా ఉన్నా అందరూ ఒక్కలాంటి వారే. వాళ్ళందరినీ ఒక్క చోట చేర్చితే వాళ్ళందరూ ఆటలాడుకుంటారు, ఇంకా పోట్లాడుకుంటారు కూడా. ఆ పోట్లాట కూడా ఒక ఆటలాగే. ఒక్క నిమిషంలో పోట్లాట మరిచి ఒక్కటిగా స్నేహితులైపోతారు. వారి మధ్య వర్గ, కుల, వర్ణ, అంతస్తుల తేడాల గురించి ఆలోచించరు. మానవ జాతికి ప్రకృతి ప్రసాదించిన వర్గాలన్నింటిలో పిల్లల కంటే మధురమైనది ఏమున్నది అని సిసిరో అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు పిల్లల రాజ్యం స్వర్గంతో సమానమని పలికారు. మకీయా వెళ్ళి ఏమన్నారో తెలుసా? స్వర్గం నుండి మలినరహితంగా భూమికి విసిరివేయబడిన ముత్యాలే పసిపాపలు. ఇక బాలలు తల్లిదండ్రుల సంపద అని షేక్స్పియర్ పలికారు. అబ్రహాం లింకన్ మానవ జాతి భవితవ్యం పిల్లల చేతుల్లో ఉందని అంటారు. జాన్ మిల్టన్ అంటారు, జీవితంలో బాల్యదశ ఉషోదయం వంటిది. ఇంత ప్రాముఖ్యత ఉన్న బాలలు నేడు ప్రపంచంలో 30 కోట్లకు పైగా పేదరికం వల్ల పాఠశాలలకు వెళ్లటం లేదు. అందుకే విద్యలేని మానవుడు బ్రహ్మాండమైన బానిసని, విద్యలేనివాడు వింత పశువని అంటారు. కాబట్టి ఇలాంటి బాలులు పేదరికం వల్ల, పోషకాహార లోపం వల్ల, అసలు సరిపడా ఆహారం దొరకకపోవడం వల్ల కడుపు నింపుకోవడం కోసం బాల కార్మికులుగా మారిపోతున్నారు. పాట విందాం.

భారతదేశంలో బాలకార్మికులను అరికట్టి నియంత్రించే చట్టం వచ్చినా కూడా చాలామంది పిల్లలు తమ వయసుకు మించి శ్రమ చేస్తున్నారు, కూలి చేసి సంపాదిస్తున్నారు. బీడి, గాజు, తివాచి ఇలాంటి పరిశ్రమలలో అతి తక్కువ ధరలకే తమ శ్రమను ధారపోస్తున్నారు. పట్టణాలలో అయితే ఇళ్లలో పనిచేస్తూ వస్తువులను అమ్ముతూ ముష్టి ఎత్తుకుంటూ ఆడపిల్లలు కనబడతారు. ఇంటి దగ్గరుండి చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పుస్తకాల బైండింగ్, అగరబత్తి పని, బాక్సులు అంటించడం, టైలర్ దగ్గరుండి గుండీలు కుట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చిన్ని చిన్ని పరిశ్రమలలో, కుటీర పరిశ్రమలలో, అసలు కుటీర పరిశ్రమ వ్యవస్థలో 52% పైగా బాలకార్మికులే ఉన్నారు. పాట విందాం.

ఇళ్లలో బాలికలు తమ తల్లికి సహాయపడుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. సామాన్య కుటుంబాలలో ఆర్థిక సమస్యల వలన పురుషులు ఉద్యోగరీత్యా వేరే ఊళ్లకు, దూర ప్రాంతాలకు వెళితే దీనివలన కుటుంబ ఆర్థిక భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోంది. కుటుంబ భారంలో ఆడపిల్లలే ఎక్కువ భాగం పంచుకుంటున్నారు. ఇంట్లో వంట పని, నీరు మోసుకురావడం, వంటకు కట్టెలు మోయడం, పిడకల తయారీ, పశువుల సంరక్షణ, ఇంతే కాకుండా చాలామంది తల్లితో పాటు కూలీ పని కూడా వెళ్తున్నారు. ఆడపిల్లలు చేసే పని సాధారణంగా కంటికి కనబడదు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆడపిల్లలు బడికి వెళ్ళడం లేదు. కుటుంబానికి ఆసరాగా సంపాదించాల్సిన బాధ్యత వీరిదే. ఇంకా ఇంట్లోనే ఆర్థికంగా ఉపయోగపడే పనులంటే బీడీల పని, అప్పడాల తయారీ, బట్టలు కుట్టడం, తల్లి పనికి పనిమనిషిగా వెళితే తోడుగా వెళ్ళడం, తల్లికి బాగలేకపోతే ఆమె స్థానంలో పనికి వెళ్ళటం. ఇలా పని చేసి చేసి ఎదుగుదల లేక సంఘర్షణకు గురవుతున్నారు. పాట విందామా?

పెట్టుబడిదారీ దేశాల్లో పరిశ్రమలు, వ్యవసాయం మొదలైన రంగాల్లో ముక్కుపచ్చలారని కోట్లాది బాలకార్మికులు శ్రమపడుతూ ఉన్నారు. బాలల శ్రమను నిషేధిస్తూ చట్టాలు చేయబడ్డా వాటిని అమలు పరచడం లేదు, యజమానులు ఖాతరు చేయడం లేదు. ఈ దేశాల్లో పేదరికం బాలలను బానిసలుగా మార్చుతుంది. ప్రపంచంలో నేడు 8 కోట్లకు పైగా బాలకార్మికులు ఉన్నారు. చాలా దేశాల్లో కూలి పనిచేసే జనంలో 10% వరకు 15 సంవత్సరాల్లోపు పిల్లలే ఉంటారు. భారత్లో 1,95,00,000 మంది బాలలు అతి తక్కువ వేతనంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. శివకాశిలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో 50,000 మందికి పైగా బాలకార్మికులు పనిచేస్తున్నారు. అందులో కొందరు వయసు 5 సంవత్సరాలే. వారు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు చేస్తారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1973 ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతేకాకుండా శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే పనులలో 18 సంవత్సరాలలోపు వారిని నియమించకూడదని కూడా ఈ సంస్థ శాసించింది. పాట విందామా?

ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం తనకున్న దానిలోకెల్లా అత్యుత్తమమైన దానిని మానవాళి బాలలకు ఇవ్వాలి అని. సోషలిస్టు దేశాలు బాలల శ్రమను తిరుగులేని విధంగా నిషేధించారు. 1881 సంవత్సరంలో ప్రథమంగా భారతదేశంలో బాల కార్మికులకు సంబంధించిన నిబంధనలు పొందుపరచబడ్డాయి. 7 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను ఫ్యాక్టరీలలో కార్మికులుగా నియమించకూడదని చట్టంలో చెప్పబడింది. పిల్లలు పనిచేసే కాలం 9 గంటలుగా నిర్ణయించబడింది. ఆ తర్వాత 1891, 1912, 1922, 1934 అలాగే 1948 ఈ సంవత్సరాల్లో ఫ్యాక్టరీల చట్టాలలో బాల కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు సవరించబడ్డాయి. భారతదేశంలో 12 కోట్ల మందికి పైగా బాలలు కఠిక దారిద్ర్యంలో బాధపడుతున్నారు. 1948 సంవత్సరంలో ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి ఏటా జూన్ 1 తారీఖున అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఆమోదించాయి. నాటి నుండి ఈ ఆచారం పాటించబడుతోంది. అంతేకాకుండా బాలల ప్రయోజనాల కొరకు పోరాడుతూ సుఖంగా జీవించడానికి యువతరానికి ఉన్న హక్కును పరిరక్షిస్తోన్న సుహృద్భావులైన ప్రజలు 50 మంది ప్రపంచవ్యాపితంగా జూన్ 1న బాలల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతారు. సోషలిస్టు దేశాలు అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాయి. అందుకే ఆస్కార్ వైల్డ్ అంటారు, పిల్లల్లో మంచి పెంచాలి అంటే వారు హాయిగా ఉండేటట్టు చూడు అని. బాలల్లో హుషార్తనం ఉండాలి, చురుకుదనం ఉండాలి, బాగా చదవాలి, ఆడాలి. ఇలా వారిని మనం ఎదిగేటట్లు చేస్తే నేటి బాలలే రేపటి పౌరులు. దేశాన్ని, ప్రపంచాన్ని

ఇంతవరకు మీరు బాల కార్మికులు అంశం గురించి పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మలా.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జూలై 2027 సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో పోస్టుల భర్తీకి పురుషులు, మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కోర్సుల వివరాలు AFCAT ఎంట్రీ ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్, NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్, గేట్ స్కోర్ ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించినటువంటి విభాగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వయస్సు ఫ్లయింగ్ బ్రాంచ్కు 20-24 మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్లకు 20-26 మధ్య వయస్సు ఉండాలి. పే స్కేల్ ఫ్లయింగ్ ఆఫీసర్కు 56,100 నుండి 177,500 వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 25/5/2026 నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. చివరి తేదీ 19/6/2026. వెబ్సైట్ https://afcat.cdac.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. మరొకటి, డిజిటల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, వీటినందు ఈ విభాగాల యందు మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రాటజీ వంటి మేనేజ్మెంట్ కోర్సులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 స్థాయిలో గణితం, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. వయస్సు 1/8/2026 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఎంపిక విధానం JEE మెయిన్స్,

పేపర్ 1 2026 స్కోర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/6/2026. వెబ్సైట్ https://iimmumbai.ac.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. మరొక ప్రకటన, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ సిడిఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 33. పోస్టుల వివరాలు సైంటిస్ట్ సి 3 పోస్టులు, సైంటిస్ట్ డి 28 పోస్టులు, సైంటిస్ట్ ఈ 2 పోస్టులు ఉన్నాయి. విభాగాలు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, పోస్టునుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, బిఈ లేదా బీటెక్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు, సైంటిస్ట్ సికి 35 సంవత్సరాలు, సైంటిస్ట్ డికి డిఈలకు 45 సంవత్సరాలు మించకూడదు. బేసిక్ పే నెలకు సైంటిస్ట్ సికి 67,700 రూపాయలు, సైంటిస్ట్ ఈకి 123,100 రూపాయలు, సైంటిస్ట్ డికి 78,800 రూపాయలు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 19/6/2026. వెబ్సైట్ https://rac.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి.

ఇప్పుడు వినండి, వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. న్యూఢిల్లీలోని త్యాగరాజ్ క్రీడా ప్రాంగణంలో ఈ నెల జూన్ 6వ తారీఖున నిర్వహించిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ సమ్మేళనంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మున్సుక్ మాండవీయ, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 6,000 మందికి పైగా యువతీ యువకులు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు, యువ నిపుణులు, యువతులు, పారిశ్రామికవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు, ఆవిష్కర్తలు, యువ నాయకులు, వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విజేతలు పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో యువత పోషించాల్సిన విప్లవాత్మక పాత్రను 2047 నాటికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని ఈ సమావేశం ప్రతిబింబింపజేసింది. ఈ సమావేశంలోని వివరాలను తెలుసుకునే ముందు ఒక చిత్రగీతం విందాం.

6,000 మందికి పైగా యువకులు పాల్గొన్న ఈ యువజన సదస్సు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రధాన యువజన భాగస్వామ్య కార్యక్రమాలను ప్రదర్శించింది. ఈ సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగిస్తూ దేశానికి యువతే అత్యంత గొప్ప శక్తి అని, వికసిత భారత్ దార్శనికతను సాకారం చేయడంలో వారే కీలకమని తెలియజేశారు. దేశ జనాభాలో దాదాపు 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారే అని చెప్పారు. మన దేశానికి ఉన్న ఈ జనాభాపరమైన ఆధిక్యతను దేశ ప్రగతి కోసం అద్భుతంగా ఉపయోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. యువతే మన శక్తి, మన గర్వం, మన సంకల్పం, మన

భవిష్యత్తు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నవభారత యువత సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి, తమ ప్రతిభను చాటడానికి, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి మునుపు ఎన్నడూ లేని విధంగా అపూర్వమైన అవకాశాలు లభించాయి. అంకుర సంస్థలు, క్రీడలు, ప్రజాసేవ, పారిశ్రామిక రంగం లేదా సృజనాత్మక రంగాలు, ఇలా ఏ రంగంలో చూసినా భారతీయ యువత తమ అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను మరింతగా పెంచుతున్నాయి అని కేంద్ర వ్యవహారాల క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ గారు కొనియాడారు. మరికొన్ని విశేషాలను ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

దేశంలో నూతన ఆవిష్కరణలను పారిశ్రామిక స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా దేశాన్ని ప్రపంచానికే స్టార్టప్ రాజధానిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రముఖ పారిశ్రామికవేత్త అమన్ గుప్తా ప్రశంసించారు. క్రీడారంగంలో అసాధారణ ప్రతిభ కనపరిచి భారత క్రీడల పురోగతికి తోడ్పడిన ప్రముఖ క్రీడాకారులను ఈ సదస్సులో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్ జితేష్ శర్మ ప్లే ఇన్ ఇండియా, ప్లే ఫర్ ఇండియా అనే అంశంపై తన అనుభవాలను పంచుకున్నారు. క్రీడల్లో అత్యుత్తమంగా రాణించి దేశ క్రీడా ఆంక్షలను నెరవేర్చాలని యువతను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీమతి పల్లవి జైన్ గోవిల్ కూడా పాల్గొని ప్రసంగించారు. దేశ నిర్మాణంలో యువత నిరంతరం భాగస్వాములు కావాలని కోరారు. యువ నాయకులను బలోపేతం చేయడానికి, వారికి తగిన సాధికారత కల్పించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి కలిగిన సమ్మిళిత దేశ నిర్మాణానికి చురుగ్గా తోడ్పడాలని యువత నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ వికసిత భారత్ సంకల్పంతో మై భారత్ యువ సమ్మేళనం ముగిసింది. ఇవి ఈనాటి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గురించిన విశేషాలు.

ఇంతటితో యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీమతి జె నిర్మల, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఎం షకీల్. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనా సేకరించే విధానం గురించి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వనస్థలి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగశాల సాంకేతిక నిపుణులు ఎల్ ప్రియాంక గారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైత సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ

0: పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8 గంటలకు చిత్రకుస్మాలు సినిమా పాటలు, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుస్మాలు సినిమా పాటలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రకుస్మాలు, 10 గంటలకు వ్యాసపీఠం మహాభారతం గురించిన ధారావాహిక కార్యక్రమంలో ద్రోణపర్వం 2వ భాగం, 10:30 ఆపాత మధురాలు, 11 గంటలకు దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కాబోయే కార్యక్రమాలు. ఇక రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 దేశభక్తి గంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, అనంతరం నాట్య కళం, 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీమతి షేక్ బషీరునీసా బేగం, 6:35 పొలంకాబూరులో, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు, ఇందులో పట్టాభిగారి ఫిడేలు రాగాల డజన్ గురించి డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగ వ్యాసం చదివిన వారు శ్రీమతి పి పద్మజ. 7:45 ఉదయరాగం సినీ గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ కథానాయకుడు గోపీచంద్ నటించిన చిత్రాల నుండి పాటలు, 9 గంటలకు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు, 10 గంటలకు విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 3:10 వివిధ భారతి కార్యక్రమాలు, సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఆ తర్వాత ప్రపంచ బాలకార్మిక దినోత్సవం గురించిన వివరాలు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 మత్తు పదార్థాల వ్యసనం కారణాలు చికిత్స గురించి డాక్టర్ బి గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ పథాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారితో పరిచయ కార్యక్రమం, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రకుస్మాలు, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఏకచిత్ర గానం విలేజ్ లో వినాయకుడి చిత్రం నుండి పాటలు, 10 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు.
1: India strongly condemned the recent attack on a ship off the coast of Oman in which 3 Indian nationals lost their lives. Addressing an interministerial media briefing in New Delhi, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said, in this regard, the government has lodged a strong protest by summoning the US Charge d'Affaires. Mr. Jaiswal noted that the continuing attacks on shipping in the region are deeply worrisome.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
1: Additional Secretary in the Ministry of Ports, Shipping and Waterways, Mukesh Mangal, expressed concern over the recent incidents in

నా చిన్నతమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజ

0: మహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. వార్తల వివరాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యా బోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మా పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయింది, తండ్రి లేదు, తల్లి లేదు, ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎండ్లెస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఇన్ని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో మనం చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనాకాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేకపోతే ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డిఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థులు వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డిఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ,

0: 2025 డిఎస్సిపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డిఎస్సి నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిరసించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డిఎస్సి ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజీజ్ జైన్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మదురుపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ విమానయాన రంగం అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పురంధేశ్వరి వివరిస్తూ,
1: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సిడి క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె వెట్రిశెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ఓమాన్ దేశస్య ట్యాంకర్ ఆక్రమణస్య విషయే భారతేన ప్రబలం విరోధం ప్రకటితం. MT జలవీర నౌకాయాః సర్వే కర్మచారిణః సురక్షితాః ఇతి సూచనాస్తి. నీతి ఆయోగస్య సభాయాం ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వికసిత భారతస్య కృతే కౌశలస్య వృత్త్యావసరస్య చ మహత్వం ప్రతిపాదితం. ఆంధ్రప్రదేశస్య మద్య పరివహన భ్రష్టాచార ప్రకరణస్య హైదరాబాదే ED ఇత్యనేన సహసా అన్వేషణం కృతం. భారతేన మాల్దీవ్స్ దేశం ప్రతి ఖసరా రోగస్య సూచ్యౌషధీనాం చికిత్సా సహాయం ప్రేషితం. అపి చ అద్య రాత్రౌ బృహత్తమః ఫీఫా విశ్వ చషక క్రీడా ఆరభ్యతే యత్ర మెక్సికో దళం దక్షిణాఫ్రికా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ఓమాన్ దేశస్య తటే ఏకస్యః నౌకాయాః ఉపరి సద్యః ఏవ కృతస్య ఆక్రమణస్య భారతే

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: ఇప్పుడు విందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీమతి జె నిర్మల, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఎం షకిల్.
6: బుధవారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎస్వి ఆడిటోరియంలో నిర్వహించిన 63 నుండి 68వ ఉమ్మడి స్నాతకోత్సవం

0: వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పతకాల ప్రదానంతో పాటు డిగ్రీలు కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారులు ఆచార్య అజయ్ కుమార్ సూద్, భారత జాతీయ విజ్ఞాన అకాడమీ అధ్యక్షులు డాక్టర్ సి మాండే, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎం కృష్ణ ఎల్లా వీరికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్లను ప్రదానం చేశారు. వీరితో పాటు తుడా చైర్మన్ డాక్టర్ డాలస్ దివాకర్ రెడ్డి, ఎస్వి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో 502 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 260 మంది ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. మొత్తం 2713 మంది విద్యార్థులు నేరుగా, 719 మంది హాజరు మినహాయింపు పద్ధతిలో, 12141 మంది ముందస్తు విధానంలో ఈ పతకాలను పొందారు. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, 1954 స్థాపించబడినప్పటి నుంచి భారతదేశంలో ఉన్నత విద్యా పరిశోధనా రంగాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో నిర్వహిస్తున్న 63వ నుండి 68వ ఉమ్మడి వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించడం గౌరవకరమైన విశేష అవకాశంగా భావిస్తున్నాను అన్నారు. స్నాతకోత్సవం కేవలం ఒక ఉత్సవ కార్యక్రమం మాత్రమే కాదని, జ్ఞానం, పట్టుదల, క్రమశిక్షణ, ఆశయాలు మరియు విజయాల వేడుక అన్నారు. యువ పట్టభద్రుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ విజయవంతంగా పూర్తి కావడాన్ని, అలాగే అవకాశాలు, బాధ్యతలు, ఇంకా సమాజ సేవతో నిండిన ఒక క్రొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది అన్నారు. ఈ చిరస్మరణీయ సందర్భంలో విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పథకం ఇంకా పురస్కారం అందుకుంటున్న పరిశోధక విద్యార్థికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. విద్యార్థుల కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల మరియు నిబద్ధత ఫలితమే డిగ్రీ సాధించడానికి ప్రధాన కారణం అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకుల త్యాగాలు, ప్రోత్సాహం, అచంచలమైన మద్దతును ప్రతిబింబిస్తాయి అన్నారు. తమ పిల్లలకు సాధ్యమైనంత ఉత్తమ విద్యను అందించడానికి తమ కష్టార్జితాన్ని వెచ్చించి సొంత జీవితాలను త్యాగాలు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది నిజంగా గర్వించదగిన రోజు అన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి, విలువలను పెంపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం, పరిశోధనా మార్గదర్శకులు, అధికారులు మరియు సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అన్నారు.
1: ఐ డీమ్ ఇట్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు ప్రిసైడ్ ఓవర్ ద 63rd to 68th కంబైన్డ్ యాన్యువల్ కాన్వకేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, వన్ ఆఫ్ ద ప్రీమియర్ సిటడెల్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 1954. యాజ్ రైట్లీ సెడ్, దిస్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ అవర్ స్టేట్. రాదర్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్, పర్సీవేరెన్స్, డిసిప్లిన్, aspirations and achievement. It marks the successful completion of an important phase in the lives of young graduates and the beginning of a new journey filled with opportunities, responsibilities and service to the society. On this memorable occasion, I congratulate every student, research scholar receiving degree, medal and award here today. Your achievements are the result of your hard work, dedication, perseverance and commitment. Equally, they reflect the sacrifices, encouragement and unwavering support of your parents and teachers and mentors. Give them a big hand to your teachers, parents and mentors. This is indeed a proud day for your parents who invested their hard-earned resources and dedicated their lives to ensure the best possible education for you. In many cases, parents sacrificed their own comforts and happiness to secure a bright future for you. Therefore, this day belongs to them in equal measure, to your parents also. I also compliment the faculty members, research guides, officers,

0: Professors and staff of Sri Venkateshwara University who have tirelessly worked to impart quality education, nurture values, encourage innovation and provide a strong foundation for future of our students. Dear students, you are graduating at a transformative period in India's history. Please understand, India today stands confidently on the path of a phase of remarkable growth and global recognition. The country has emerged as one of the fastest growing economies in the world and is rapidly progressing towards becoming a global knowledge and innovation hub. People of Indian origin are making extraordinary contributions across the world in science, technology, medicine, research, entrepreneurship, governance and industry, as also politics. Many prominent global corporations are led by the CEOs of Indian origin. They oversee some of the world's largest companies, driving global innovation and strategic growth. The perception of India in the eyes of the world has changed significantly. As youth of this country, you are not merely the future employees, you are the future innovators, entrepreneurs, scientists, administrators, researchers and nation builders. Who knows, you may be the future judges, ministers, chief minister, prime minister, we don't know.
1: Sri Venkateswara Viswavidyalayam sadhinchina maro visheshamaina vijayam drone technology ani. Drone pilot shikshana kosam Directorate General of Civil Aviation DGCA విశ్వవిద్యాలయానికి రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ హోదాను మంజూరు చేసిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా అన్నారు. ఏరోస్పేస్ మరియు డ్రోన్ టెక్నాలజీ పరిశ్రమల సహకారంతో విశ్వవిద్యాలయం డ్రోన్ టెక్నాలజీస్ కోసం ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని స్థాపించి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను అందించిందన్నారు. ఈ సేవను పోలీస్ మరియు ఎన్సీసీ సిబ్బందికి మరియు యువతకు కూడా విస్తరించాలని విశ్వవిద్యాలయం యోచిస్తోందన్నారు. డిజిటల్ విద్యా విధానంతో సాంకేతికత ఆధారిత విద్య ఉపాధ్యాయులు బోధించే మరియు విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని మారుస్తున్నాయన్నారు. అదే సమయంలో విద్య విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, నైతికత, కరుణ మరియు సామాజిక బాధ్యతలను పెంపొందించాలన్నారు. విద్యా ప్రణాళికలు చైతన్యవంతంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే విధంగా మరియు పరిశ్రమల ఆధారితంగా ఉండాలి. విద్యార్థుల్లో ఉపాధి, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయ పట్టభద్రులుగా విద్యార్థులు ఆర్జించిన జ్ఞానాన్ని సమాజ మరియు మానవాళి శ్రేయస్సు కోసం వినియోగించాల్సిన గొప్ప బాధ్యత ఉందన్నారు. గొప్ప శాస్త్రవేత్త మరియు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్టుగా, కళ అంటే నిద్రలో వచ్చేది కాదని, అసలు నిద్రే పోనివ్వనిది అని అన్నారు. ప్రతి విద్యార్థి ధైర్యంగా కళలు కనాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని, నిస్వార్థంగా సేవ చేయాలి అన్నారు.
0: Another remarkable achievement of Sri Venkateshwara University is in the field of drone technologies. I am happy to note that the Directorate of General Civil Aviation has granted remote pilot training organization status to the university for drone pilot training. In association with aerospace and drone technology industries, the university has established a skill development center for drone technologies and provided specialized training to postgraduate students. The university is also planning to extend this service to police and NCC personnel and young unemployed youth in rural villages to equip them with the skills for self-development, self-employment. Today, the world is witnessing revolutionary advancements in artificial intelligence, quantum computing, biotechnology, robotics, digital communication, space technologies, and green energy. Universities must therefore evolve into centers of innovation, incubation, and societal transformation. I am pleased to note that Sri Venkateshwara University is aligning itself with these global transformations by strengthening research infrastructure, digital governance, interdisciplinary collaborations, and industry-oriented education, research, especially in quantum technology and critical minerals. Andhra Pradesh is taking visionary initiatives.

0: initiatives toward technology-driven development, including emerging ecosystems in quantum computing, artificial intelligence, digital governance, and data sciences. Classrooms across the world are undergoing a massive transformation. Digital classrooms, virtual learning environments, and technology-enabled education are changing the way teachers teach and the students learn. At the same time, education must continue to nurture critical thinking, creativity, ethics, compassion, and social responsibility. India's contribution to innovation and research has been remarkable. It is through innovation, research, and development that we can address many societal challenges, including poverty, disease, unemployment, environmental degradation, and hunger. As graduates of this university, you all have great responsibility to use the knowledge you have acquired for the betterment of the society and humanity at large. As the great scientist and former president of India, Bharat Ratna, Dr. APJ Abdul Kalam said, and I quote, please listen to me carefully, what Dr. Abdul Kalam said, "Dream is not that which you see while sleeping, it is something that does not let you sleep." I urge every graduate present here today to dream boldly, work sincerely, and serve selflessly.
1: అంతకుముందు స్నాతకోత్సవం ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి మాట్లాడుతూ, స్నాతకోత్సవం కేవలం పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమం మాత్రమే కాకుండా విద్యార్థుల జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలు మరియు కృషికి గుర్తింపుగా నిలిచే మహోత్సవం అని పేర్కొన్నారు. 1954లో స్థాపించబడిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జ్ఞానం సమ్యగవేక్షణం అనే ఆదర్శంతో విద్య, పరిశోధన మరియు సామాజిక అభివృద్ధి రంగాలలో విశేష సేవలందిస్తోందన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బహుళ విభాగాల విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సంస్థ ఇటీవల NAC ద్వారా 3.31 CGPAతో A+ గ్రేడ్ను సాధించిందని, జాతీయ విద్యా విధానం 2020 అమలులో భాగంగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీస్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. పరిశోధన రంగంలో విశ్వవిద్యాలయం విశేష పురోగతి సాధించింది. నేచర్ ఇండెక్స్ 2026లో దేశవ్యాప్తంగా 234వ స్థానం, విద్యా సంస్థల విభాగంలో 183వ స్థానం, ఎర్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ విభాగంలో 34వ స్థానం సాధించడం గర్వకారణమని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, జ్ఞానం, పట్టుదల మరియు ఉజ్వల భవిష్యత్తు వాగ్దానానికి ప్రతీక అయిన ఈ వేడుక సందర్భంగా SV యూనివర్సిటీ విద్యార్థుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు విద్యార్థులు సాధించిన విద్యా విజయాలతో పాటు సమాజానికి అర్థవంతంగా సేవ చేయాల్సిన బాధ్యతను కూడా తీసుకువెళ్తున్నారు అని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో భారతదేశం ఉన్నత విద్యారంగంలో 1162కు పైగా విశ్వవిద్యాలయాలు, 4 కోట్ల మందికి పైగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయని, 2010లో 34,000 ప్రచురణల నుండి 2024 నాటికి 195,000 ప్రచురణలకు పెరిగిన పరిశోధన ఉత్పత్తి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా ఉదహరించబడిన పత్రాల సంఖ్యలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉందని, ఇది మన పరిశోధన ప్రభావానికి అంతర్జాతీయ గుర్తింపు అని అన్నారు.
2: The 63rd to 68th convocations have been called to confer degrees upon the candidates who qualified the examination held for the purpose and who have been certified to be worthy of the same. I declare the convocation open. His Excellency శ్రీ అబ్దుల్ నజీర్ జీ, హానరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ కమ్ ఆరేటర్ అండ్ ఆనరీస్ కాజా రిసిపియంట్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిస్టింగ్విష్డ్ ఆనరీస్ కాజా రిసిపియంట్స్ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండ్ శ్రీ డాక్టర్ శేఖర్ సి మండే, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇన్సా అండ్ ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ అకాడమిక్ సెనేట్,

0: distinguished guests, faculty members, officers, staff, proud parents, dear graduates and research scholars, press and print media, ladies and gentlemen. It gives me immense pleasure, pride and privilege to welcome you all to the 63rd, 64th, 65th, 66th, 67th and 68th, six convocations of Sri Venkateswara University, Tirupati. You're all please welcome. Today is not merely a ceremony for awarding degrees. It is a celebration of knowledge, perseverance, innovation and human potential. It is a day when years of hard work, determination and sacrifice receive their rightful recognition. It is a moment when students become graduates, researchers become scholars, and aspirations transform into opportunities. This convocation is particularly historic because six convocations are being conducted together, bringing together the academic achievements of thousands of students, scholars, and researchers. As we celebrate their success, we also celebrate the enduring role of universities in shaping enlightened citizens, advancing scientific discovery, and contributing to national development. Sri Venkateswara University has been fulfilling this noble mission for more than seven decades, established in 1954 and guided by its timeless motto, Jnanam Taumya Gavaksham. This is wisdom lies in proper perspective. The university has evolved into one of the India's leading multidisciplinary institutions, contributing significantly to education, research, innovation, and societal development. From its humble beginning with six departments, the university has grown into a vibrant academic institution comprising constituent colleges of arts, sciences, commerce and management, engineering, pharmaceutical sciences, and oriental studies, supported by more than 54 academic departments, research centers, and advanced laboratories. Over the years, it has produced thousands of distinguished alumni who have excelled as scientists, academicians, administrators, entrepreneurs, judges, public servants, and leaders across the globe.
1: అనంతరం ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, జ్ఞానం, పట్టుదల మరియు ఉజ్వల భవిష్యత్తు వాగ్దానానికి ప్రతీక అయిన ఈ వేడుక సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు విద్యార్థులు సాధించిన విద్యా విజయాలతో పాటు సమాజానికి అర్థవంతంగా సేవ చేయాల్సిన బాధ్యతను కూడా తీసుకువెళ్తున్నారు అని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో భారతదేశం ఉన్నత విద్యారంగంలో 1162 పైగా విశ్వవిద్యాలయాలు, 4 కోట్ల మందికి పైగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయని, 2010లో 34,000 ప్రచురణల నుండి 2024 నాటికి 195,000 ప్రచురణలకు పెరిగిన పరిశోధనా ఉత్పత్తి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా ఉదహరించబడిన పత్రాల సంఖ్యలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉందని, ఇది మన పరిశోధన ప్రభావానికి అంతర్జాతీయ గుర్తింపు అని అన్నారు.
2: టుడే యాజ్ యు స్టెప్ అవుట్ ఆఫ్ ద పోర్టల్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ యు క్యారీ విత్ యూ నాట్ ఓన్లీ ద రికగ్నిషన్ ఆఫ్ యువర్ అకాడమిక్ అచీవ్మెంట్స్ బట్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ టు కంట్రిబ్యూట్ మీనింగ్ఫుల్లీ టు అవర్ సొసైటీ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విత్ ఇట్స్ 7 decades ఆఫ్ హిస్టరీ హ్యాస్ గ్రోన్ from humble beginnings. What started with one college and 6 departments has now become the second largest university in Andhra Pradesh. This remarkable growth reflects the vision of its founders and the dedication of its faculty and students under the right leadership of our Chancellor and the Vice Chancellor. The location of this university in Tirupati is itself symbolic.
1: చివరిగా జాతీయ గీతాలాపంతో స్నాతకోత్సవం వైభవంగా ముగిసింది.
3: ఇంతవరకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీమతి జె నిర్మల, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఎం షకీల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

భక్తి కుసుమాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం

0: జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్ధిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: June 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్ధిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్డ్ అఫైర్స్ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌక

0: లపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకు గాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి, వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుఫానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇప్పుడు వినండి కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనా సేకరించే విధానం గురించి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వనస్థలి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగశాల సాంకేతిక నిపుణులు ఎల్ ప్రియాంక గారి ప్రసంగం.
7: రైతులందరికీ నమస్కారం. ఇవాళ నేను భూసార పరీక్షల యొక్క ప్రాముఖ్యత, మట్టి నమూనాలు సేకరించే విధానం గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో 70% పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పంటలు పండటానికి ఆరోగ్యవంతమైన నేల అవసరం, కాబట్టి దానిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అన్ని పోషకాలు కొంత పరిమాణంలో సహజంగానే ఉంటాయి, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పోషకాలను పైరు తీసుకోలేకపోవచ్చు. ఫలితంగా పంట దిగుబడి ఆశించినంతగా రాకపోవచ్చు, పంట పూర్తిగా దెబ్బతినవచ్చు. కావున నేల సారాన్ని కాపాడుకుంటూ అధిక సుస్థిర దిగుబడులను పొందేందుకు నేలలో ఉన్న భూసారాన్ని తరచుగా తెలుసుకోవడం ఎంతో అవసరం. సాగు విధానంలో కొందరు రైతులకు అంతగా అవగాహన ఉండదు. ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తల సలహాలు తీసుకోరు. తోటి రైతులు వాడుతున్న ఎరువులేమిటో తెలుసుకొని దానినే అనుసరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు పనికిరావు. భూసార పరీక్ష చేయిస్తే అవసరమైన ఎరువులేమిటో తెలుసుకోవచ్చు. దీంతో సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చు. భూమిలోని పోషకాలను మొక్కలకు ఏ మేరకు అందించవచ్చో అనే దానిని బట్టి దిగుబడులు కూడా ఆధారపడి ఉంటాయి. పోషకాలు ఎక్కువైనా తక్కువైనా ఆశించిన రీతిలో దిగుబడులు రావు. సాధారణంగా రైతులు భాస్వరం, పొటాష్ ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే తక్కువగాను నటర్జన్ని బాగా ఎక్కువగాను వాడుతుంటారు. ఇది అనర్థదాయకం. విచక్షణారహితంగా రసాయన వాడకాల వల్ల పోషకాలు సమతుల్యత దెబ్బతింటుంది. నటర్జన్ ఎరువును అధికంగా వాడటంతో పంట విపరీతంగా ఎదిగి పడిపోతుంది. ఏ పంటకు ఏ పోషకం ఏ పరిమాణంలో అవసరమో తెలుసుకొని దానికి తగ్గట్టు మోతాదులో ఎరువులను అందించడాన్ని సమతుల్యత అంటారు. ఇది భూసార పరీక్షల ద్వారానే సాధ్యమవుతుంది. భూమి సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. పొలం నుంచి సేకరించిన మట్టిని ప్రయోగశాలల్లో భౌతిక రసాయనిక పద్ధతుల ద్వారా విశ్లేషించి దాని లక్షణాలను తెలుసుకోవడం ద్వారా భూమిలో పోషకాలు ఎంత మేర ఉన్నాయి, ఎలాంటి పంటలు సాగు చేయాలి, ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష. భూసార పరీక్షల వలన నేలలో

లభ్యమయ్యే ముఖ్య పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల స్థాయి, ఆమ్ల, చౌడు గుణాల స్థాయిలను తెలుసుకోవచ్చు. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించి ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. దీని వలన పంటపై పెట్టుబడి తగ్గడమే కాక మంచి దిగుబడులతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టి భవిష్యత్తు తరాలకు పంట పండించటానికి అనుకూలమైన మంచి నేలలను అందించగలుగుతాము. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయము ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడితో లాభాలు ఆర్జించవచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిసారమవుతుంది. భవిష్యత్తులో నేల పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయడం వల్ల ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మట్టి నమూనాలను ఎప్పుడు సేకరించాలి, సేకరించే విధానం గురించి తెలుసుకుందాం. మట్టి నమూనాలు ఎప్పుడు సేకరించాలి

భూమి నిసారమవుతుంది. భవిష్యత్తులో నేల పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయడం వల్ల ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మట్టి నమూనాలను ఎప్పుడు సేకరించాలి, సేకరించే విధానం గురించి తెలుసుకుందాం. మట్టి నమూనాలు ఎప్పుడు సేకరించాలి అంటే, పంట కోత తర్వాత వేసవిలో పంటలను లేని సమయాలలో మట్టి నమూనాలు తీయాలి. ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు, నీరు పెట్టిన తర్వాత మట్టి నమూనాలను తీయకూడదు. మట్టి నమూనాలను సేకరించే విధానం, సాగు నేల తీరును బట్టి నమూనాను సేకరించాలి. భూమి ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు, నేల స్వభావం తేడా ఉన్నప్పుడు, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల నుంచి వేరువేరుగా నమూనాలను సేకరించాలి. అగార్ లేదా పార ద్వారా నమూనాలను సేకరించాలి. ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతులో పారతో గుంత తీసి అందులో పైపొర నుంచి కింది పొర వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఎకరం విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించి ఒక దగ్గరగా చేర్చాలి. మట్టిని బాగా కలిపి 4 భాగాలుగా చెయ్యాలి. ఎదురెదురు భాగాలను ఉన్న మట్టిని తీసుకొని మిగిలిన భాగాలను తీసివేయాలి. 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు అలా చేయాలి. మట్టిని కలిపేందుకు రసాయన ఎరువులను సంచులను వాడకూడదు. ప్లాస్టిక్ షీట్ను ఉపయోగించుకోవాలి. మట్టి రంగులో తేడా లేనప్పుడు ప్రతి 5 ఎకరాలకు ఒక నమూనా తీస్తే సరిపోతుంది. మనం ఎంపిక చేసుకునే పంటను బట్టి మట్టి నమూనా ఎంత లోతులో తీసుకోవాలో నిర్ణయించబడుతుంది. ఇదివరకే చెట్లకు పెరిగిన తోటల్లో ఏవైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాని ఈ విధంగా తీసుకోవాలి. పండ్ల తోటల్లో 0 నుండి 45 సెంటీమీటర్ లోతులో చెట్లు మొదలు మరియు డ్రిప్ వరుసల మధ్య, కూరగాయల తోటలలో 0 నుండి 22.5 సెంటీమీటర్లు పంట ఉన్నప్పుడు వరుసల మధ్య, పూల మొక్కలలో 0 నుండి 22.5 పంట ఉన్నప్పుడు వరుసల మధ్య, ఔషధ మరియు సుగంధ మొక్కలలో 0 నుండి ఔషధ మొక్కలలో మట్టి నమూనా సేకరించే విధానము 0 నుండి 22.5 సెంటీమీటర్లు పంట ఉన్నప్పుడు వరుసల మధ్య, సుగంధ మొక్కలకైతే 0 నుండి 45 సెంటీమీటర్లు చెట్ల మొదలు మరియు డ్రిప్ వరుసల మధ్య. మల్బరీ తోటలలో మట్టి నమూనా సేకరించేటప్పుడు 0 నుండి 45 సెంటీమీటర్లు చెట్టు మొదలు మరియు డ్రిప్ వరుసల మధ్య మట్టి నమూనాని సేకరించాలి. భూసార పరీక్షల వలన రైతులకు ఉపయోగం ఏమిటనేది వివరిస్తాను. భూసార పరీక్షలతో పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవచ్చు. ఎరువులపై అనవసరమైన ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ పరీక్షలు చేయిస్తే నేలలో సహజంగా ఉన్న ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చు. మట్టి నమూనాలను తీసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం. ఒక పొలానికి ఒక నమూనా తీయాలి. విస్తీర్ణం ఎక్కువ ఉంటే 2 నుంచి 5 ఎకరాలకు ఒక నమూనా తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగునీటి పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, ఆమ్ల గుణాలు, పంటల సరళి విషయాలలో తేడాలు కనిపిస్తే అన్ని రకాల నమూనాలను తీయవలసి ఉంటుంది. నమూనాలు సేకరించేటప్పుడు నేలపైన ఉన్న ఆకులను, చెత్తా చెదారాన్ని తీసేయాలి. సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్లు లేకుండా చూసుకోవాలి. నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుంచి నమూనాలు సేకరించొద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే మట్టిని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత పరీక్షకు పంపాలి. మెట్టభూములు, ఇతర పంటలు, పంట పెరుగుతున్న సమయంలో నమూనాని తీయాల్సి వస్తే వరుసల మధ్య నుంచి సేకరించాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడ నుంచి ప్రత్యేకంగా 15 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల లోతులో విడివిడిగా 2 నమూనాలు సేకరించాలి. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర, ఎరువుల కుప్పల వద్ద, కాలిబాటలో మట్టి నమూనాలు తీయకూడదు. నేల సారవంతం ఉన్న ప్రదేశం నుంచి, మరీ నిస్సారవంతంగా ఉన్న ప్రదేశం నుంచి తీసిన మట్టిని కలపరాదు. పంటలకు 6 అంగుళాలు, పండ్ల తోటలకు 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా తీయాలి. చౌడు ఆమ్ల నేలల్లో విడిగా నమూనాలు సేకరించాలి. అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి. నమూనాల సేకరణ తర్వాత పాటించవలసిన పద్ధతి, సేకరించిన మట్టి నుంచి ప్లాస్టిక్ కవర్లో కానీ, సంచులలో కానీ, గుడ్డ సంచులలో కానీ నింపాలి. మట్టి నమూనా కవరుపై రైతు పేరు, సర్వే నెంబర్, గ్రామం, మండలం పేరు రాయాలి. ఇంతకుముందు వేసిన పంటల వివరాలు, రాబోయే సీజన్లో వేసే పంటల వివరాలు రాయాలి. మట్టి నమూనాలను సమీప భూసార పరీక్ష కేంద్రాలకు పంపించవలసి ఉంటుంది. నేల పరీక్ష ద్వారా రైతులకు అందజేయు వివరాలు, నేల స్వభావం

మరియు రంగు, ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాష్, అలానే లభ్య నట్రజిన్. భూసార పరీక్షల వలన నేలలో లభ్యమయ్యే ముఖ్య పోషకాలతో పాటు ఆమ్ల చౌడు గుణాల స్థాయిలను, ఏర్పడడానికి గల కారణాలను పునరుద్ధరణ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తాను. మొదటిది, చౌడు నేలల యొక్క పునరుద్ధరణ. దానికి ఏర్పడడానికి గల కారణాలు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, మురుగునీరు పోవు, సౌకర్యం లేని భూములు, సముద్ర తీర ప్రాంతాల భూములు, తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న భూములు. ఇవి ముఖ్య కారణాలు చౌడు భూములు ఏర్పడడానికి. చౌడు నేలలు ప్రధానంగా రెండు రకాలు: పాలచౌడు మరియు కారు చౌడు నేలలు. తెల్ల చౌడు లేదా పాలచౌడు నేలలు ఏ విధంగా గుర్తించాలి? ముఖ్యంగా వేసవి కాలంలో కొన్ని నేలల ఉపరితలం పైన తెల్లటి చౌడు నీటిలో కరిగే లవణాలను పేరుకొని ఉంటుంది. మండు వేసవిలో వాటి లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగ్గా మొలకెత్తవు. తెల్ల చౌడు నేలలు, పాలచౌడు నేలలు పునరుద్ధరణ. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపైన పేరుకుపోయిన ఉప్పును పారతో చెక్కి తీసివేయాలి. పొలాన్ని మొదట బాగా దున్ని మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో సుమారు 1 అడుగు నీరు నిల్వ ఉండేటట్లు మంచి నీటిని పెట్టాలి. తర్వాత నీటిలో మట్టిని బాగా కలిసేటట్టు నాగలితో దున్ని దమ్ము చేయాలి. దీని వలన నీటిలో లవణాలు బాగా కరుగుతాయి. 2 రోజుల తర్వాత మట్టి అడుగుకు చేరుతుంది. నీరు తేటగా పైన నిలుస్తుంది. ఆ నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు పంపించాలి. ఈ ప్రక్రియ నీటి లభ్యత, నీటి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని 2 నుంచి 3 సంవత్సరాల పాటు పునరుద్ధరణ చేసిన నేలల్లో లవణ సాంద్రత తగ్గి సాగుకు అనుకూలమవుతుంది. వర్షపు నీటిని ఈ పనికి ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. పశువుల ఎరువు, కంపోస్ట్ మరియు పచ్చి రొట్టె ఎరువులను వాడాలి. భూమిలో ఆమ్ల గుణాన్ని కలిగించే యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్ లాంటి రసాయనిక ఎరువులు వాడితే మంచిది. నల్ల చౌడు లేదా కారు చౌడు నేలలు ఎలా గుర్తించాలి? ఈ నేలల్లో లవణ సాంద్రత సమస్య కాదు. ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉంటుంది. బంకమట్టి రేణువుల మీద సోడియం అయాన్లు 15 కన్నా ఎక్కువ అంటిపెట్టుకొని ఉండటం వలన నేలలో మట్టి రేణువులు విడిపోయి నేల ఆకృతి క్షీణించును. అందువల్ల నీరు నేలలోకి ఇంకదు. వేసవిలో నేల పెద్దగా బీటలు ఏర్పడి చీలిపోతుంది, బాగా గట్టిపడుతుంది. వేసవి కాలంలో పైన నలుపు లేదా బూడిద రంగు పొరను చూడవచ్చు. దీనిలో సోడియం శాతం 15 కన్నా ఎక్కువ ఉండటం వలన కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు త్వరగా నేలలో ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. ఇది నల్ల చౌడు లేదా కారు చౌడులను గుర్తించే విధానం. నల్ల చౌడు లేదా కారు చౌడు నేలల పునరుద్ధరణ. ఈ నేలలు పునరుద్ధరణకు మట్టి రేణువులపై అంటి ఉన్న సోడియం అయాన్లు తగ్గించు ప్రయత్నం చేయాలి. దీనికి జిప్సం పొడిని పొలం మీద చల్లిన తర్వాత నేలను కలియదున్నాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. తర్వాత నీటి నిల్వ కట్టి నేలలో ఇంకేలా చేయాలి. 1 వారం రోజులు వరుసగా నీటిని మడిలో నిల్వ ఉంచాలి. రసాయన ప్రక్రియ వలన సోడియం అయాన్లు బంకమట్టి నుండి తొలగిపోతాయి. జిప్సంలోని సల్ఫేట్ అయాన్లు సోడియంతో కలిసి సోడియం సల్ఫేట్ లవణాలుగా ఏర్పడి నీటిలో కరిగి మరుగునీరు ద్వారా పొలం నుండి బయటకు పంపించాలి. ఈ విధంగా చాలాసార్లు చేసిన తర్వాత పొలం యొక్క స్థితి మెరుగుపడుతుంది. అంతేకాక జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చరొట్టె పంటలు ఈ క్షార నేలల్లో పెంచి కలియదున్నడం వలన కొంతవరకు సమస్య తగ్గుతుంది. ఒకవేళ నేలలో సున్నం అధికంగా ఉంటే జిప్సంకు ప్రత్యామ్నాయంగా ఐరన్ ఫైరేట్ లేదా పొడి చేసి గంధకాన్ని వాడవచ్చు. ఫైరేట్ పొడిని 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సూక్ష్మశాతం కలిగి ఉండాలి. ఫైరేట్ను నేల మీద చల్లి మట్టిలో కలిసేలా తేలికగా దున్నాలి. మట్టి తేమగా ఉండేటట్లు తేలికపాటి తడిపెట్టి 1 వారం రోజులు గాలికి వదిలివేయాలి. తరువాత మడిలో నీరు పెట్టి ఇంకేలా చేయాలి. ఇది చౌడు నేలలు ఏ విధంగా ఏర్పడతాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, పైరు పొలంలో మనం వాటిని గుర్తించడం ఎలా, వాటి యొక్క పునరుద్ధరణ. ఇప్పుడు ఆమ్ల నేలలు ఏ విధంగా ఏర్పడతాయి, దాని యొక్క పునరుద్ధరణ గురించి తెలుసుకుందాం. ఉదజని సూచిక 6.5 కంటే తక్కువ ఉంటే ఆమ్ల నేలలు అంటారు. అధిక వర్షపాతం వలన నేలలో క్షార మూలకాలు కాల్షియం, మెగ్నీషియం కొట్టుకుపోయినప్పుడు ఆమ్ల

0: మాతృశిలల నుండి తయారైన నేలలు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పరిశ్రమల కాలుష్యం వలన ఆమ్ల నేలలు తయారవుతాయి. మొక్కలకు కావలసిన పోషకాలు కొన్ని అవసరమైన మేరకు లభ్యం కాకపోగా మరికొన్ని హాని కలిగించే స్థాయికి చేరుకుంటాయి. ఆమ్ల నేలల్లో సహజంగా బోరాన్ మరియు మాలిబ్డినం లోపం ఉంటుంది. ఉదజని సూచిక 5.0 కంటే తక్కువ చేరుకుంటే నట్రజిన్, భాస్వరం, కాల్షియం, గంధకం, బోరాన్ మరియు మాలిబ్డినం పోషకాలు లభ్యం కావు. జింక్, ఇనుము, మ్యాంగనీస్ అధికంగా లభ్యమై హాని కలిగిస్తాయి. సేంద్రియ పదార్థం కుళ్ళడానికి తోడ్పడే సూక్ష్మజీవుల చర్య గణనీయంగా తగ్గిపోతుంది. మొక్కల వేర్లు అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. దిగుబడులు తగ్గిపోతాయి. ఇది ఆమ్ల నేలలను గుర్తించే విధానం. ఇప్పుడు ఆమ్ల నేలల యొక్క పునరుద్ధరణ గురించి తెలియజేస్తాను. హైడ్రోజన్ మరియు అల్యూమినియం మూలకాలను కాల్షియం మరియు మెగ్నీషియం మూలకాలతో నింపడం వలన ఆమ్ల నేలలు తటస్థ నేలలుగా మారవచ్చు. సున్నపు పదార్థాలను మెత్తని పొడిగా చేయడం వలన నేలలో త్వరగా కలిసిపోతాయి. పైరు విత్తే ముందు కనీసం 1 నెల ముందు సున్నపు పదార్థాలను వేసుకోవాలి. సున్నపు పదార్థాలను వేసేటప్పుడు నేలలో తగిన తేమ ఉండేటట్లు చూసి దున్నాలి. ఆమ్ల గుణాన్ని సరిదిద్దుకునేందుకు ఎంత సున్నం వేయాలనేది నేలలోని ఆమ్ల గుణ తీవ్రతను బట్టి మట్టి రేణువుల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఉదజని సూచిక తగ్గే కొద్దీ వేయవలసిన సున్నం పరిమాణం పెరుగుతుంది. తేలిక నేలల కన్నా బరువు నేలల్లో ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఇది ఆమ్ల నేలల యొక్క పునరుద్ధరణ. ప్రతి ఒక్క రైతు ఈ విధంగా భూసార పరీక్ష తప్పకుండా చేసుకోవడం ద్వారా ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. మీ రసాయనిక ఎరువుల యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఏ విధంగా భూసార పరీక్ష చేసుకోవాలి, ఏ మోతాదులో ఎంతెంత శాతం ఎరువులను వాడాలి అనే దాన్ని తప్పక పాటించవలసినదిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనా సేకరించే విధానం గురించి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వనస్థలి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగశాల సాంకేతిక నిపుణులు ఎల్ ప్రియాంక గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నిలయంలో సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో. విజయ్, హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనుకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న

0: ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రత చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారుల పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా ఆ కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణి అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వలన పనికి వెళ్లలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్లలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
1: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
0: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
1: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. 2వది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
1: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
0: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్, అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. 2వ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల జన్మితే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియచేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని

0: వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు, ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు, అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్ కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు, అంటే ఫస్ట్ 4 నెలల పూర్తయినమ్మటే టీటీ వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్ కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు, బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశ

0: సంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తను అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలను వినవచ్చు. అలాగే 10:00 వ్యాసపీఠం మహాభారతం గురించి ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ద్రోణపర్వం 2వ భాగం వింటారు. 10:30 ఆపాత మధురాలు, 11:00 దేశభక్తి గీతాలు ఉంటాయి. అలాగే 11:10 నుండి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా హాయ్ నాన్న చిత్రం నుండి కాలభైరవ శక్తిశ్రీ గోపాలన్ పాడిన ఈ పాట వినండి.

చిత్రకుసుమల కార్యక్రమంలో తర్వాత వినండి. గోదావరి చిత్రం నుండి గాయత్రి పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెఎం రాధాకృష్ణన్.

రేపు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన. ఇందులో విలేజ్లో వినాయకుడు చిత్రం నుండి పాటలను వినవచ్చు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. 11:00 దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:45 వరకు ఈ కార్యక్రమం వస్తుంది. 11:45 ఆకాశవాణి కార్యక్రమాలు సమాప్తమవుతాయి. 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత వినండి సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండి హరిహరన్ కౌసల్య పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూబెన్స్.

0: చిత్రకుసుమాలు సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. నెలహీన సమయం 8:15 కావస్తోంది. మరికొంచెం సేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: దిగ్విజయ పాలన కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
2: భారతదేశానికి తూర్పు ద్వారంగా, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఈశాన్య భారతం దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన ప్రాంతం. అరుణాచల ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను కలిపి అష్టలక్ష్మిగా పిలుస్తారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రహదారులు, రైల్వేలు, విమానయానం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి రంగాలలో అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. కేంద్ర మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకువచ్చింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేస్తూ వాణిజ్యం, పర్యాటక అవకాశాలను విస్తరించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో రైల్వే విద్యుతీకరణ, రహదారి ప్రాజెక్టులు, శాంతి ఒప్పందాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమ పథకాల ద్వారా ఈశాన్య భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ వృద్ధిగాథకు ప్రధాన చోదక శక్తి వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విడుదల చేసిన దేశ నిర్మాణమే ధ్యేయం అనే పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 4170 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుతీకరించినట్లు పేర్కొంది. సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరచగా ప్రధాన రహదారి, వాయు, జల ప్రాజెక్టులు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేశారు.

0: తాయి. ఈశాన్య ప్రాంతంలో హింసను తగ్గించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. 10,000 మందికి పైగా తిరుగుబాటుదారులు లొంగిపోయారని, 12 శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో మణిపూర్, మేఘాలయ, మిజోరాంలకు చేరిన మొదటి సరుకు రవాణా రైళ్లను ప్రభుత్వం అందించింది. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, యువత అవకాశాలు విస్తరించాయి. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్, పర్యాటకంతో సహా ఆ ప్రాంతంలో బలమైన బడ్జెట్లు, మరిన్ని ప్రాజెక్టులు, పెరిగిన పెట్టుబడులను ఇది హైలైట్ చేస్తుంది. మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గృహ వసతి, ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, సంక్షేమ ప్రయోజనాలను కూడా ఇది నొక్కి చెబుతుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేయడానికి పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈ పథకం కింద 6,600 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిక్కింను ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సేంద్రీయ రాష్ట్రంగా మార్చడం, ఆ ప్రాంతమంతా మొబైల్ కవరేజీని 96% విస్తరించడం, సౌభాగ్య పథకం కింద 100% గృహాలకు విద్యుత్ పంపిణీ చేయడం వంటివి ప్రభుత్వం సాధించిన ఇతర కీలక విజయాలు. జాతీయ రహదారి నెట్వర్క్లు 2014లో 10,957 కిలోమీటర్ల నుండి 16,027 కిలోమీటర్లకు పైగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17కు పెరిగింది. వీటిలో అరుణాచల ప్రదేశ్లోని హోలోంగి విమానాశ్రయం మరియు సిక్కింలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయం కూడా ఉన్నాయి. రాజధానులను నేరుగా జాతీయ రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తున్నారు. మిజోరాంలోని బైరాబి సెరాన్ లైన్ మరియు అరుణాచల ప్రదేశ్లోని అన్ని కాలాలకు అనువైన సేలా టన్నెల్ వంటివి ముఖ్యమైన మైలురాళ్ళు. అస్సాంలో ఒక ప్రధాన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక హరిత కేంద్రంగా మరియు కీలకమైన ఆధునిక తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. పిఎం డివైన్ నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇలాంటి లక్షిత విధానాలు సమ్మిళిత వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో రహదారులు, రైల్వేలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు ప్రత్యేక అభివృద్ధి పథకాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. పిఎం డివైన్ వంటి పథకాలు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో ఈశాన్య భారతం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతి భద్రత ఇలాంటి అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. అష్టలక్ష్మిగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ధి ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ కొత్త అవకాశాల వైపు ముందుకు సాగుతుంది.
1: భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. 2015లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశాన్ని డిజిటల్ గా, శక్తివంతమైన సమాజంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక డిజిటల్ సేవలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసలు యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డబ్బు బదిలీ చేయడానికి రూపొందించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా 24 గంటలు వారంలో ఏ రోజైనా సులభంగా డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. యూపీఐ యొక్క ప్రయోజనాలు: వేగవంతమైన లావాదేవీలు, కొన్ని సెకండ్లలోనే డబ్బు బదిలీ అవుతుంది. 24/7 సేవలు, అంటే సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది. సురక్షితమైన చెల్లింపులు: యూపీఐ పిన్ మరియు ఇతర భద్రతా విధానాలు వినియోగదారులను రక్షిస్తున్నాయి. నగదు అవసరం తగ్గింపు అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకు విస్తరించడానికి సహాయపడింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కారణమైంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి పారదర్శకమైన లావాదేవీలను ప్రోత్సహించింది.

0: ప్రోత్సహించింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలు భారతదేశం బయట కూడా విస్తరిస్తున్నాయి. ఇటీవల కాంబోడియాతో సహా అనేక దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపులు మరింత సులభమవుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యూపీఐ ఒక కీలక సంస్కరణగా నిలిచింది. ఇది భారతదేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. వేగం, సౌలభ్యం, భద్రత మరియు అందుబాటు కారణంగా యూపీఐ నేడు కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైంది.
1: స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత

0: సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన సెమీ హైస్పీడు రైలును అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. దీని ఫలితంగా 2018 ట్రైన్ 18 రూపుదిద్దుకుంది. తర్వాత దీనికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ అంటే భారతమాతకు వందనం అనే అర్థం. ఈ పేరు దేశభక్తిని, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ రైలును రూపొందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగంగా వేగం అందుకోవడం, తక్కువ సమయంలో బ్రేక్ వేయడం దీని ప్రత్యేకత. రైల్లోని కోచులు పూర్తిగా ఎయిర్ కండిషనర్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. జీపీఎస్ ఆధారిత ప్రయాణ సమాచార వ్యవస్థ ద్వారా రైలు ఎక్కడ ఉందో, తదుపరి స్టేషన్ ఏదో ప్రయాణికులకు తెలియజేస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయం, ఎల్ఈడి లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వందే భారత్ రైలు భద్రతా విషయంలో కూడా అత్యంత ఆధునికంగా రూపొందించబడింది. ఈ రైలు కోచులు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్కు రియల్ టైం సమాచారం అందించే ఆధునిక నియంత్రణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భారతీయ రైల్వేలో భద్రతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో వందే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశం. వందే భారత్ ఎక్స్ప్రెస్ శక్తి పొదుపు సాంకేతికతతో రూపొందించబడింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ను ఆదా చేస్తుంది. బయోవాక్యూమ్ టాయిలెట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్లో ప్రయాణం అంటే ఒక కొత్త అనుభూతి. విమాన ప్రయాణానికి సమానమైన సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. రైలు ప్రయాణ సమయంలో కంపనాలు తక్కువగా ఉండడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, స్వదేశీ తయారీ నైపుణ్యానికి ప్రతీక. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను వేగంగా అనుసంధానిస్తూ వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలు విస్తరించనున్నాయి. ఇది భారతీయ రైల్వే ఆధునీకరణలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. స్వదేశీ సాంకేతికత, ఆధునిక సదుపాయాలు, వేగం, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను సమన్వయం చేస్తూ భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ నిజంగా దేశ గర్వకారణం.
1: మీరిప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు మరియు సాధించిన విజయాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారిత పొందిన యువతే వికసిత్ భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో 3 భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace.

0: పొలిటిక్స్ అండ్ స్టెబిలిటీ ఇన్ ది రీజన్.
1: దాడులకు సంబంధించిన వివరాలను వాటర్ హీవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు ఎంటీ జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 కిలోవాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: आज जो बॉर्डर इलाके का एक एफएम ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी दूरदर्शन से पूरी तरह से कवरेज करना है. कंप्लीट अपना जम्मू कश्मीर तक जो भी एरिया में, यहाँ पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को.
1: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదర్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
3: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia to deepen economic engagement, boost investment flows and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
1: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని,

0: దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 పైసలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా శ్రీమంతుడు చిత్రం నుండి యాజిన్ నిసార్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుస్మాల కార్యక్రమంలో తర్వాత వినండి. ఓ బేబీ చిత్రం నుండి నూతన్ మోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం సమకూర్చిన వారు మిక్కీజే మేయర్.

చిత్రకుస్మాల కార్యక్రమంలో తర్వాత వినండి. వాన చిత్రం నుండి కార్తీక్ పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు కమలాకర్.

కార్యక్రమంలో తర్వాత వినండి. వి చిత్రం నుండి యాజిన్ నిస్సార్ శేష తిరుపతి పాడిన సీతారామయ్య శాస్త్రగీతం, సంగీతం సమకూర్చిన వారు అమిత్ త్రివేది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి ఆపద్ బాంధవుడు చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

చిత్రకుస్మాల కార్యక్రమంలో తర్వాత వినండి. బొంబాయి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు MM కీరవాణి.

చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత వినండి. అల్లరి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు MM కీరవాణి.

చిత్రకుస్మాల కార్యక్రమంలో తర్వాత వినండి. గోవింద గోవింద చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గడి శుభ పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు రాజ్కోటి.

బ్రహ్మదేవుడు కొంప ముంచిన ఎంత గొప్ప సొగసు ఆడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటారు.

0: Acá.
1: క్షణక్షణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

చిత్రకుస్మలు సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, రేపు సాయంత్రం 6:30 మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి గిరిజా కుమారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి. వ్యాసపీఠం మహాభారతం గురించిన ధారావాహిక కార్యక్రమం. ఇందులో ద్రోణపర్వం 2వ భాగం ఇప్పుడు విందాం.

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ద్రోణాభిషేకమును గూర్చి ఆయన ధర్మరాజును పట్టించుటకు దుర్యోధనునకు ఇచ్చిన మాటను గూర్చి చెప్పుకొని ఉన్నాము. రెండు రోజులు ద్రోణుడు పోరాడినప్పటికీ ధర్మజుని పట్టుకొనలేకపోయినాడు. రెండవ దినమున నరకుని కొడుకు భగదత్తుని అర్జునుడు సంహరించినాడు. మూడవ నాడు యుద్ధమునకు బయలుదేరుచు దుర్యోధనుడు విషాదముతో వివర్ణవదనుడకుచు ద్రోణునితో, గొప్పగా వరమిచ్చినావు, ఆ ధర్మరాజును పట్టుకునుటకు వీలైనప్పుడెల్లా తప్పించుతున్నావు అనుచు ఇట్లు నిష్ఠురముగా మాట్లాడినాడు. వినుపారన్ వరమిచ్చిదట్లు కడిమిన్ భీమాగ్రజుండాజి గిట్టిన పట్టన్కడు నగ్గమైన ఎడ క్రీడింతెప్పుడు, ఇట్లయినా చాలని వాడందరు నిన్ను, నన్ను కుటిలాలాభంబులన్ వెర్రి చేసిన నీకైనది ఏమి, ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచుచునే. ఆ మాటలకు ఆయన అప్రియమునందుయు నెమ్మదిగా ఇట్లనను, నరనారాయణుల మహత్వము తెలిసియు నీవిట్లు మాట్లాడుట తగున వారు ధర్మపుత్రుని కనిపెట్టుకుని ఉండి మాటిమాటికి వచ్చి అడ్డబడుచుండుటను నీవు చూసుకునే ఉంటివి కదా. అర్జునుడు ధర్మజుని యొద్దకు రాకుండునట్లు నీవు చేయుము, ఆ యుధిష్ఠిరుని నేను పట్టుకొందును. ఆ మాటలు విని సంక్షిప్తకులు ప్రగల్భములు పలుకుతూ అర్జునుని ఆహ్వానించుటకు పోయినారు. ద్రోణుడు ఆనాడు పద్మవ్యూహమును పన్నినాడు. దానిని భేదించి మరల వెలుపలికి వచ్చుట అర్జునునకు తప్ప పాండవ పక్షమున ఎవరికినీ తెలియదు. దాని యందు ధర్మరాజు ప్రవేశించినతో ఆయనను చిక్కుపరచి పట్టుకునుట సులభమని ద్రోణుని ఊహ. సాత్యకి ధృష్టద్యుమ్నుడు మొదలుగా మహావీరుడు అనేకులు ఆ వ్యూహమునకు అగ్రమందున్న ద్రోణుని ఎదుర్కొని ఆయనచే భంగపడి ఆ వ్యూహమును భేదింపనేరక వెనుకకు వచ్చినారు. ధర్మరాజు ఆ పరిస్థితిని చూచి వెరగుపడి, అభిమన్యుడు తప్ప ఎవ్వరూ ఈ వ్యూహమును భేదింపజాలరు అని నిశ్చయించి వారిని పిలిచి అందులోకి పూనుకొమ్మని చెప్పెను. తనకు లోపలికి పోవుటయే కాని వెలుపలికి వచ్చుట తెలియదని, అయినను ఆ వ్యూహమును భేదింతునని అభిమన్యుడు ఉత్సాహముతో పలికెను. నీవు వ్యూహమును భేదించి తెరపి చేసిన చాలును, మేము నీ వెంటనే

ప్రవేశించి నీకు అండగా ఉండుము, ఇంత మాత్రము వరము మాకొసంగుము అని యుధిష్ఠిరుడు కుమారుని అభ్యర్థించినాడు. తెరపిగొని నీవు సొచ్చిన పిరుదన సొచ్చిదము రిపులు పెళ్ళగిలగ అందరమును, మాకిది ఎంతయు ఉరునట్టి వరము, దీని నొసగుము పుత్ర. భీముడు కూడా అట్లే ప్రోత్సహించినాడు. ఆ మాటలకు అభిమన్యుడు పొంగిపోయి స్వజనమునకు విస్మయమును ఆనందమును కలిగించుతూ శత్రువులపై భయంకరముగా విజృంభించునని బయలుదేరాను. అప్పుడు అభిమన్యుడు నమస్కరింపలేదు, ధర్మరాజు ఆశీర్వదింపలేదు. ఆయన నీదు ధైర్యము శౌర్యంబును బలమును కీర్తియు వర్ధనమొందెడు అని మాత్రమే పలికెను. విజయశాలివి ఆయుష్మంతుడవు అగుము అను మాటలు ఆయన నోట వెలువడలేదు. అభిమన్యుని సారథి అయిన సుమిత్రుడు అతనిని ప్రోత్సహింపలేదు. అభిమన్యుని సాహసమున సారథికి ప్రాణాపాయమునకు అవకాశము కలదు. అందువలన అతడు ఇట్లనెను, బాలుడవు నీవు, కుంభజ ప్రముఖ సైన్య బదులు ప్రౌఢులు పెక్కులు బవరములకు తెచ్చి ఎరుగని నీ చేత చచ్చువారు కారు, బహువిధ సమరకర్కశులు వారు. అభిమన్యుడు ఆ మాటలను లెక్కబెట్టగా ఇట్లు పలికెను. అనవుడు నల్ల నవ్వి అతడాతనికిట్లను, దేవయుక్తుడై అనికి బలారి వచ్చిన పురారి గణంబులు తాను పన్నిన కినిసి కడంగి క్రీడియును కృష్ణుడు దాకిన నే జయుందు, మార్కొని అనుచుండుదున్ సరకు గొందునే ద్రోణుని తోడియోధులన్. అభిమన్యుడు తాతయైన ఇంద్రుని తండ్రిని మేనమామను జయంతునని పలుకుట అనుచితము. అది అతనిలో నిరూఢమయ్యున్న గర్వాహంకారములను ప్రతిధ్వనించుతున్నది. అట్లు మాట్లాడుట ధర్మదృష్టిలో దురితమే. సారథి సందేహించుతూనే రథమును ముందునకు త్రోలెను. అభిమన్యుడు ఆచార్యుని బాణవర్షమును ముంచి ఆయన తేరుకొని లోపల వ్యూహములోనికి పోయి మహాసముద్రములో మందర పర్వతము వలె రథమును త్రిప్పుతూ చతురంగ బలములను నుగ్గునూస యునర్చుతూ ఆ మోహరమును కలచివేచెను. దుర్యోధనుడు అభిమన్యును నిలువరించుటకు పూనుగొనెను. అతని ప్రయత్నమును చూచి ద్రోణుడు వెరగుబడి కృప కర్ణాశ్వత్థామలను పిలిచి, మీరందరూ దుర్యోధనునకు అడ్డపడు అని ఆదేశించెను. వారందరూ అభిమన్యునిపై కవిసి వాని బాణఘాతముల చేత పీడితులై వెనుకకు తగ్గినారు. వారి గతిని చూచి వారికి అండగా స్వయముగా ఆచార్యుడే వచ్చినాడు. వారు ఆయనతో కూడి మరల అభిమన్యుని మార్కొనినారు. వారిని అందరినూ చెదరగొట్టుతూ అతడు అశ్వకుని సంహరించెను. పైకి వచ్చిన కర్ణాదులను క్రూర నారాసములతో కృంగగొట్టి అతడు శల్యుని మూర్ఛను అందించి సింహనాదమరించెను. శల్యుని తమ్ముడు పైకి రాగా అభిమన్యుడు వాని తలను పైకి ఎగురగొట్టెను. మరల ద్రోణ కృప కృతవర్మ అశ్వత్థామాదులు కలిసి అతనిపై దాడి చేసినారు. అతడు అందరకు అన్ని రూపులై ప్రహరించుడను చూచి సైన్యములు పారిపోదొచ్చినవి. వారిని నిలుపనేరక ఆచార్యుడు నివ్వెరబడి చూచుచుండెను. ప్రియశిష్యుని పుత్రుడు అట్లు విజృంభించుచుండుట ఆచార్యునకు సంతోషమునే కలిగించెను. ఆయన దుర్యోధనుడు వినునట్లుగా అభిమన్యుని ప్రశంసించుతూ కృపునితో ఇట్లనెను, తమ్ములు అన్నలను చెలులు తండ్రులు మామలు మృత్యులను ప్రమోదంబునదేలా ఇట్లు వడిదాగెడునే విజయాత్మజుండు, ఘోటమ్ములు కుంజరమ్ములు బడల్బడ తేరుడు నుగ్గుగాగా నా నమ్మిన యోధవీరుడు వినాశము భంగమునొంద ఒక్కడున్. ఆ మాటలు విని దుర్యోధనుడు అతి దీనమైన ముఖముపై నవ్వు తెచ్చుకొనుచూ కర్ణశల్యాదులను చూచి ఇట్లన్నాడు, పలుకులు వింటిరే, ధనుపట్టడి వారికి నెల్ల వద్ద దోర్బల విదితుండు కుంభజుడు, బాలుని ఒక్కరు చెంచలాత్ము వెంగలిని కడు పెద్ద చేయుతూ పొగట్టకు చొచ్చే ఇతండు నొంపగా దలపడు వీని పార్థునకు తాగడు గుర్చుట ఎంత త్రుళ్ళినన్. గురుని ఉపేక్ష చేసి తనకున్న సమరోద్ధతి చల్ల దానిని వెరవిడి గానలేడు, తన వీరమ కాగొని విర్రవీగడున్, పురుగనుడు అందరున్ గడగి పోవగనీక దృఢాస్త్ర శస్త్ర నిష్ఠుర పరిపాదనుగ్రముగా చుట్టును ముట్టి చలం వెలర్పగన్. అప్పుడు వారందరూ పూనుకొనుచుండగా దుశ్శాసనుడు, నేనొక్కడనే వీరిని సంహరించి పగ తీర్చెదను అని అభిమన్యుని మార్కొనినాడు. అతడు వాని విల్లు దించి బాణఘాతములతో పీడించి ఇట్లు ఎత్తిపొడిచెను, అనఘుని ధర్మనందరుని ఆ సభ అమ్మేయి నీవు నవ్వబల్కిన ఫలం అంద

అందజేసద అందజేసద చెలింపక ఇంచుకసేపు నిల్వుమి. నిను లఘుచిత్తు క్రూరు అవినీతు మదాంధుని ధృంచి నన్ను పెంచిన గరువంపు తండ్రులకు చిత్తమెలర్ప రుణంబు తీర్చెదన్. పిదప అతడు దుశ్శాసనుని వక్షమున పెక్కు బాణములు నాటెను. దుశ్శాసనుడు ఎప్పుడో చచ్చినట్లుగా మూర్ఛిల్లి రథముపయబడినాడు. సారథి రథమును ప్రక్కకు తీసుకొని పోయినాడు. తమ్ముని పాటను రారాజు కర్ణునకు చూపెను. కర్ణుడు అభిమన్యునిపైకి పోయి వాని శరాఘాతములకు డసి నిశ్చేష్టుడైనాడు. కర్ణుని తమ్ముడు అన్నకు అడ్డుపడి అభిమన్యునిచే హతుడైనాడు. ఆ విజృంభణమునకు విరచి కర్ణుడు ప్రక్కకు తొలుగగా సౌభద్రుడు వాని వెన్నంటి తరిమెను. కర్ణుడు వెనుకకు తిరుగక కడువడితో పారిపోయెను. ఆచార్యుడు పారిపోవుచున్న వారిని అందరను పేరు పేరున పిలిచి ఇట్లనెను, నిలు నిలు కర్ణ, ఓ కృపుడ నీ విటులేల కడంక దక్క, సౌబల ధృతిదూలనేమిటికి బాహ్లిక ఇత్తరి కౌరవేంద్ర, నీ బలము చలంబు చూపి నిలుబందగు సేనలనుసు పెక్కు భంగుల పురికొల్ప ఎవ్వరును కోల్తలసేయర ఏమి చెప్పుదున్. వారు మరలకుండుట చూచి అభిమన్యుడు సింహనాథ మునరించి శంఖమును పూరించి మార్తాండుని వలె వెలింగెను. పాండవులు వానికి తోడ్పడుడకై ముందునకు వచ్చుచుండగా వారి వేగమును నిలుపలేక కౌరవసేనాపతులు నిశ్చేష్టులై చూచుచుండరి. ఆ పాండవ ప్రభంజనమునకు పెద్ద పర్వతము వలె సైంధవుడు అడ్డుపడెను. పాండవులు అరణ్యవాసము చేయుచున్నప్పుడు సైంధవుడు ఒకనాడు ద్రౌపదిని హరించుటకు ప్రయత్నించి పాండవులకు చిక్కి భీమునిచే మిక్కిలి అవమానింపబడెను. తరువాత అతడు మహేశ్వరుని ఆరాధించెను. అర్జునుడు తప్ప తక్కిన పాండవులను నిరోధించు శక్తి ఒక్క దినమున నీకు కలుగును అని ఆ మహాదేవుడు వానికి వరమిచ్చినాడు. ఆ వరప్రభావముచే అతడు ఆ దినమున పాండవులను వారి వెంటనున్న సాత్యకి ధృష్టద్యుమ్నాదులను నిరోధింపగలిగను. వ్యూహము లోపల అభిమన్యుడు పెక్కుమంది వీరులను వృషసేనుడు సత్యశ్రవుడు రుక్మరథుడు మొదలగు వారిని యమునకు అతిథులను గావించెను. దుర్యోధనుడు మరల సాహసించి వానిపైకి పోయి బాణఘాతములచే వెంటనే వెనుకకు మరలెను. తండ్రి పాటను చూచి లక్ష్మణకుమారుడు రోషముతో అభిమన్యునిపై కవిసి హతుడయ్యను. కొడుకు చావునకు కుమురుచూ దుర్యోధనుడు అందరూ కలిసి వీనిపై వాడి చంపుడు అని ఆక్రోశించెను. అభిమన్యుడు సైంధవునిపైకి పోవుచూ అడ్డుపడిన కర్ణ కృతవర్మాదులను మృక్కడి మృగములను వలె పారదోలినాడు. అతడు సైంధవును చేరకుండా కర్ణకృపాదులు అడ్డుపడిరి. అతడు వారిని తరిమి సైంధవుని వైపు ఉరవడించుతుండగా దుర్యోధనుడు వారిని అడ్డుకొనను. కర్ణుడు దుర్యోధనుని తప్పించి అభిమన్యుని నిరోధించెను. కర్ణుడు వాని ధాటికి తట్టుకొనలేక ఆచార్యుని చూచి నా గతి చూడుము ఎట్లయితను, వీని తండ్రి చేయి అయినను ఇంత బెట్టిదము కాదు అని అంగలార్చెను. ఆచార్యుడు నవ్వుచూ ఇట్లనెను, వీడు తండ్రిని మించునే కానీ తక్కువవాడు కాడు. తండ్రి వలన కవచధారణ విద్యను సంపాదించి మన బాణముల వలన దెబ్బతినుటలేదు. వీని చేతిలో విల్లు ఉన్నంత వరకు వీరిని జయించుట శక్యము కాదు. వంచన చేతనైనను వీని విల్లు విరిచి విరధునుగా కావింపవలే. వంచనకు అంగీకరించి కర్ణుడు అభిమన్యుని వెనుకకు పోయి వెనుక నుండి విల్లును త్రుంచెను. ఆచార్యుడు అశ్వములను కూల్చెను. కృపుడు సారథిని చంపెను. శత్రువునకు ఎదురుపడలేక వెనుక నుండి ప్రక్కల నుండి ఆయుధములను ప్రయోగించి చంపుట హత్యయగును కానీ యుద్ధము కాదు. అభిమన్యుని పరాక్రమమును నవ్వుతూ ప్రశంసించుతున్న ఆచార్యుడు వారిని వంచించి ఏనను చంపుడని చెప్పుట మన ఊహకు అందని రాక్షసత్వము. కర్ణుడంతటి వీరుడు నా గతిని చూడుమని అంగలార్చుట వాని గతిని దుర్యోధనుడి కొడుకు చావును చూచి ద్రోణుని వంటి మహనీయుడు శత్రువును ఎట్లయ్యను చంపుడని ప్రోత్సహించుట గమనించినచో కష్టములు తటస్థించినప్పుడు ఎంతటి వారైనను ఎంతకు దిగజారుట సంభవమో గ్రహింపవచ్చును. అభిమన్యుడు విరధుడైనంతనే శకుని కృతవర్మ మొదలగు వారు నిస్సంకోచముగా వానిపై ఆయుధములను వర్షించిరి. అతడు ఖడ్గమును పలకను గైకొని గగనమునకు ఎగసి గరుత్మంతుని వలె చెరింపదొచ్చెను. ద్రోణుడు ఖడ్గమును కర్ణుడు పలకను విరుగగుట్టిరి. అతడు చక్రమును గైకొని ఆచార్యునిపై ఉరబడించెను. శకుని కృతవర్మ మొదలగు వారు అన్ని వైపుల నుండి

బాణములను ప్రయోగించి ఆ చక్రమును ముక్కలు నరించిరి. అతడు గదను గైకొని అశ్వత్థామపైకి పోగా అతడు రథము నుండి దూకి వెనుకకు పారిపోయెను. అభిమన్యుడు వాని రథమును ధ్వంసమనరించి గాంధారేయులను వసాతీయులను పెక్కుమందిని నిర్మూలించెను. దుశ్శాసనుని కొడుకు రథముతో అభిమన్యునిపైకి వచ్చెను. సౌభద్రుడు గదతో వాని రథమును నుగ్గునరించెను. వాడు కూడా గదతో వారిని మార్కొనెను. పరస్పర గతాఘాతముల చేత ఇరువురును నేలగూరిరి. అభిమన్యుని సంహారము అక్రమమని అధర్మమని భూతములు సైతము ఆక్రోశించినవి. పెక్కండ్రుగూడి ఇమ్మెయి ఒక్కని చంపుట అధర్మమోహోయని నల్దిక్కులను పెద్ద ఎలుంగున అక్కజముగ భూత సంచయంబులు బలికెన్. సాయంకాలమునకు స్కంధావారమునకు తిరిగి వచ్చిన ధర్మరాజు కొడుకు చావును గూర్చి విలపింపజొచ్చెను. వ్యాసభగవానుడు వచ్చి ఆయనను ఓదార్చెను. సృష్టియందు జననము ఎట్లు ముఖ్యమో అట్లే మృత్యువు కూడా అనివార్యమని వ్యాసుడు అకంపనుని చరిత్రను సువర్ణష్ఠీయ వృత్తాంతమును చెప్పెను. రాజులలో మహాపరాక్రమశాలుడై బహు యాగకర్తలై పుణ్యకర్మ నిరతులైన వారు మరుత్తుడు, సుహోత్రుడు, అంగుడు, శిబి, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుడు, పరశురాముడు, దశరథరాముడు మహారాజులుగా 16 మంది పరిగణింపబడిరి. అట్టివారు కూడా మరణింపగా మృత్యువు అనివార్యమని చెప్పవలసినది ఏమున్నది? అదియునుగాక పుణ్యపరులకు కూడా దుర్లభమైన వీరస్వర్గమును పొందిన అభిమన్యుని కొరకు విలపించుట అనుచితమని చెప్పి ఆ మహర్షి వెడలిపోయెను. అర్జునుడు సాయంకాలమున శిబిరమునకు వచ్చుచు దుశ్శకునములను చూచి ఏమి జరుగుతుండునోయని శంకింపజొచ్చెను. రాజునకు తమ్ములకు కీడు జరుగదు, ఇంకేదో అశుభము జరిగియుండునని శ్రీకృష్ణుడు చెప్పెను. అట్టి సంకటస్థితి యందు కూడా వారు సాంధ్యకృత్యములను తీర్చుకునియే ధర్మజుని శిబిరమునకు పోయిరి. కొడుకు చావును విని అర్జునుడు చదికెలబడి పెద్దగా విలపించెను. శ్రీకృష్ణుడు అర్జునుని పొదివి పట్టుకొని, పుత్రుడు వీరమరణమునందుట క్షత్రియునకు ప్రియమే గాని అప్రియమెట్లగునయ్యా అని ఓదార్చుతూ ఇట్లనెను. ఎరుగవలయుదాని ఎరిగి కోవిదుడగునట్టి నీకు వగవదగునే పార్థ, నీదు వంత సూచి నీ వారలందరూ దీనులైరి, వీరి తీర్పవలదే. యుద్ధారంభమున ఆత్మతత్వమును నా వలన తెలుసుకున్న నీవు ఇట్లు విలపించినచో ఆ జ్ఞానమును పొందుట వలన ఫలమేమి అని అర్జునునకు శ్రీకృష్ణుడు స్ఫురింపజేశను. అప్పుడే వేసిన అడ్డుకట్ట పెద్ద ప్రవాహమును ఎట్లు నిలువలేదో అట్లే 12 రోజుల క్రిందట మాత్రమే బోధించిన ఆత్మతత్వము అర్జునుని హృదయమున దృఢముగా నెలకొనకపోవుటచే పుత్ర దుఃఖమును ఆపలేకపోయినది. ఆ దుఃఖవేగమును తట్టుకొనలేక అతడు, మీరు కూడా మనుష్యులేనా అని సోదరులు నిందించెను. మానుసుల ఓలనున్నారలు ఏను లేని తరి మహాగుణశాలి నా తనయు కాచికొన గడంగర సింగారమునకుగాక మరువులను ఖైదువులను మీకు మానమునకే. ధర్మరాజు దుఃఖించుతూ అభిమన్యునకు తాము సాయముగా పోవుట, తమ్ము సైంధవుడు నిలువరించుట, అభిమన్యుడు గురుకర్ణాదులను జయించి విక్రమించుతూ దుశ్శాసనుని కుమారునితో పోరుచు వానిని చంపి వీరమరణము నందుట వివరించినాడు. వ్యూహములో పాండవ పక్షీయులు ఎవరినూ లేకుండుటచే అచ్చట ద్రోణకర్ణాదులు కావించిన వంచనము ధర్మరాజునకు తెలియలేదు. అందువలన ఆయన తమకు ప్రత్యక్షమైన సైంధవుని ప్రతిఘటనమునే ఊని చెప్పెను. అందువలన అర్జునుడు తన కొడుకు చావునకు సైంధవుడే ముఖ్య కారణమని తలంచుతూ, రేపు సూర్యుడు అస్తమింపకుండా సైంధవుని సంహరింతును, లేకున్నచో అగ్నియందు పడుదును అని భీషణముగా ప్రతిజ్ఞ గావించెను. వెంటనే అతడు గాంధీవమును తెప్పించి సజ్జమునరించి అల్లెత్రాటిని మ్రోగించి దేవదత్తమును పూరించెను. వీరుల సింహనాదములు తూర్యనాదములు నింగిముట్టెను. ఆ ధ్వని విని కౌరవ సైన్యములు భయభ్రాంతములయ్యను. పార్థుని ప్రతిజ్ఞను విన్న సైంధవునకు కాలు నిలువలేదు. అతడు దుర్యోధనుని యుద్ధకు పోయి రాజుల సమక్షమున గడగడగడ వణుకుతూ పెదవులు తడుపుకొనుచూ ఆ పార్థుని కంటపడకుండా ఇప్పుడే వెడలిపోయేదను

వీరందరూ అనుమతింపుడు అని వేడుకొనెను. బావను కాపాడుకొనలేక పంపివేయుట దుర్యోధనునకు పరువు తక్కువ అగును. అందువలన అతడు సైంధవునకు దృఢముగా అభయమసంగినాడు. సైంధవుడు కొంచెం ఊరడిల్లియు అంతటితో నిలువలేక దుర్యోధనును గైకొని ద్రోణుని యుద్ధకు పోయెను. ఆయన వానికి అభయమసంగుతూ ఇట్లనెను: శృతులభ్యసించితివి, అతుల క్రతువులు చేసితివి, కులంబు రక్షించితి, నీవు ఇతరుల క్రియ మృత్యుభయాన్వితుడవుగాదగునే మేదినీవరా ఇంకన్. ఈ విధముగా వానిని పారిపోకుండా నిలిపి అర్జునుని ప్రతిజ్ఞ నెరవేరుటకే ఆచార్యుడు పునాది వేశను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇట్లనెను: నాతో ఆలోచించకుండా ఇంత ప్రతిజ్ఞ చేసేదివేమి? ఇది జరుగుకున్నచో మన గతి ఏమి? ద్రోణ కర్ణ కృతవర్మాదులు రేపు సైంధవుని రక్షించుటయే ఏకైక లక్ష్యముగా పోరుదురు. వారిలో ఒక్కొక్కని గెలుచుటయే దుస్తరము. ఇంకా ఒక్కుమ్మటిగా అడ్డుపడు వీరు నందరిని అతిక్రమించి సైంధవుని ఎట్లు చంపగలవు? అర్జునుడు: నీవుండగా నాకు అసాధ్యమైనదేమున్నది? నీ అనుగ్రహమున నా శపథము తప్పక నెరవేరును. ఇప్పుడు నీవు సుభద్రాదులను ఓదార్చుట చాలా ముఖ్యము అనెను. శ్రీకృష్ణుడు క్రొత్తయై అడలు తన డెందమలభంగా చెల్లెలి యొద్దకు పోయి ఆమెను అనేక విధముల ఊరడించెను. సుభద్ర ఉత్తరయు విలపించుచునే ఉండిరి. ఇంతలో ద్రౌపది వచ్చి వారినిద్దరును గైకొని ఆక్రందింపజుచ్చెను. ఆక్రందనమునకు ఆయన కూడా సంతాపము నొందుతూ ఎట్లో వారిని ఊరడించి మరలా ధర్మజును యొద్దకు వచ్చెను. ఈ సందర్భమున ఒక విశేషమును గమనింపవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుని ఓదార్చుతూ: ఎరుగవలయుదాని ఎరిగి కోవిదుడుగునట్టి నీకు వగవనగునే పార్థ అని తాను యుద్ధారంభమున చెప్పిన ఆత్మతత్వ విషయమును జ్ఞప్తికి తెచ్చినాడు. ఆత్మతత్వమును తెలుసుకున్నవాడు స్థితప్రజ్ఞుడై ధీరుడై ఉండవలే కానీ దుఃఖింపదగదని ఆయన చెప్పినాడు. ఆత్మతత్వమును మననము చేసుకున్నటకు తగిన సమయము లేక అర్జునుడు స్థితప్రజ్ఞుడు కాకపోవటచే దుఃఖమును నిగ్రహింపలేకపోయినాడు. కానీ శ్రీకృష్ణుడు కూడా శోక సంతాపితాంతఃకరణుండగుతూ అయ్యువిధల శోకంబు తొలగ నెట్టగేలకు ఊరార్చెను. మరి శ్రీకృష్ణుడు కూడా స్థితప్రజ్ఞుడు కాడా? దుఃఖములయందు మనస్సునకు ఉద్వేగము కలుగకుండుట, సుఖములయందు కోరిక లేకుండుట స్థితప్రజ్ఞుని లక్షణముగా ఆయనయే చెప్పి ఉండెను. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగతస్పృహ. ఈ లక్షణము కలిగి స్థితప్రజ్ఞుడైన జ్ఞాని యొక్క అంతఃకరణమునకు శోకము సంతాపమును కలిగించునా? ఈ తర్కమును అనుసరించి కొందరు శ్రీకృష్ణునకు కూడా అర్జునునకు బోధించుటకు పనికి వచ్చిన పరోక్షమైన శాస్త్రజ్ఞానమే కానీ స్థితప్రజ్ఞత్వము లేదని తలంబవచ్చును. లోకమున తత్వమును గురించి గంభీరముగా ఉపన్యసించుతూ శిష్యులకు ఉపదేశములు కావించుతూ తమకు దుఃఖము కలిగినప్పుడు అందర వలనే శోకము చేత సంతాపమును పొందు పండితులు అనేకులున్నారు. ఈ సన్నివేశమును బట్టి శ్రీకృష్ణుని కూడా అట్టి పండితునిగా భావింపవచ్చునా? ఈ విషయమును ఇట్లు గ్రహింపవలే. ఆత్మజ్ఞానము కలిగినంతనే శరీరము పడిపోదు, మనస్సు నశింపదు. అట్లయినచో జ్ఞానులు గురువులై శిష్యులకు బోధించుట కుదరదు. ఏ ప్రారంధము చేత శరీరము కలిగినదో ఆ ప్రారంధము పూర్తియగు వరకు శరీరము మనస్సు ఉండక తప్పదు. అట్టివారు జీవన్ముక్తులు. అనగా ఇతరుల వలె వారు జీవించుచున్నను ముక్తులే. జీవించుట అనగా సుఖదుఃఖములను అనుభవించుచుండుటయే. కానీ అగ్నుల వలె వారు వానికి లోబడరు. అందువలననే శ్రీకృష్ణుడు సుభద్రాదుల ఆక్రందనముల వలన కలతనొందినను వారి వలె శోకమునకు వశము కాక వెంటనే స్వస్థచిత్తుడై వారిని ఓదార్చెను. ఓదార్చువారు తాము కూడా కొంత దుఃఖించినట్లు ఉండుట సహజము. అందువలన క్షణమాత్రమైన దుఃఖవృత్తిని బట్టి ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క అనుభవము లేదని తలంచుటకు వీరు లేదు. జ్ఞానము కలిగినంతనే మనస్సు రాయిగనో రప్పగనో మారునని తలంబరాదు. శ్రీకృష్ణుడు ధర్మజుని శిబిరము నుండి అర్జునుని శిబిరమునకు పోయెను. ప్రతిదినము నిశాసమయమున చేయవలయు మహేశ్వర పూజను అర్జునుడు మరచెను. శ్రీకృష్ణుడు దానిని జ్ఞప్తికి తెచ్చెను. వెంటనే అర్జునుడు గంధమాల్య

పీఠాదులను శివునకు మారుగా శ్రీకృష్ణునకు అర్పించెను. ఆయన ఆ పూజను స్వీకరించి తన శిబిరమునకు తిరిగి వచ్చెను. దీనిని బట్టి యుద్ధము జరుగుతున్నప్పుడు కూడా ఎంత బడలిగతోనున్ననో వారు సంధ్యావందన దేవతార్చనములను జరుపుకునుసునే ఉండురనుడు స్పష్టము. యుద్ధము స్మార్తకర్మ, దానిని సంకల్పించి ఆరంభించిన తరువాత అది పూర్తియగు వరకు మరి ఒక కర్మను ఆరంభించుటకు వీలులేదు. అందువలన శవదహనాది కర్మలు ఆరంభము కావు. యుద్ధము పూర్తియగు వరకు యోధులకు ఆశౌచము ఉండదు. ఆశౌచము ఉన్నతో అస్త్రమంత్ర ప్రయోగము కుదరదు. అందువలన వారు సంధ్యావందనాదులను జరుపవలసియే ఉండును. అర్జునుడు శయనించి శోకనిద్ర వివశుడై స్వప్నమును గాంచెను. కలలో శ్రీకృష్ణుడు అతని యొద్దకు వచ్చి ధైర్యమును కలిగించి పాశుపతాస్త్రము యొక్క ఉపదేశమును మరల నొందుట కొరకు మహేశ్వరుని ధ్యానింపమనడం. కలలోనే అర్జునుడు శివుని ధ్యానింపదొచ్చెను. పిమ్మట వారిరువురు ఆకాశమున ఉత్తరముగా పోయి కైలాసమున

శోకనిద్రా వివశుడై స్వప్నమును గంచెను. కలలో శ్రీకృష్ణుడు అతని యొద్దకు వచ్చి ధైర్యమును కలిగించి పాశుపతాస్త్రము యొక్క ఉపదేశమును మరల నొందుట కొరకు మహేశ్వరుని ధ్యానింపుమనడం. కలలోనే అర్జునుడు శివుని ధ్యానింపదొచ్చను. పిమ్మట వారిరువురు ఆకాశమున ఉత్తరముగా పోయి కైలాసమున శంకరును దర్శించి దండ ప్రణామములు గావించిరి. ఆయన సంప్రీతుడై, మీ కోరిక ఏమి? తెలుపుడు, తీర్చెదను అన్నాడు. అర్జునుడు పాశుపతమును మరలా అనుగ్రహింపమని ప్రార్థించినాడు. అప్పుడతడు తాను సాయంకాలము మహేశ్వరుని అర్చనముగా శ్రీకృష్ణునకు అర్పించిన పుష్పములు మాల్యములు ఈశ్వరుని యందు ఉండుట చూచి ఆశ్చర్యపడి హరిహరుల ఏకత్వమును గ్రహించినాడు. మహేశ్వరుడు సమీపమందున్న సరస్సులో తన ధనుర్బాణములున్నవని వారిని తెమ్మని వారితో చెప్పెను. వారు అచ్చరికి పోగా ఆ సరస్సునందు వారికి భయంకరములైన రెండు సర్పములు కనిపించెను. అది దివ్యాస్త్రముల విలాసమని గ్రహించి వారు ఆ సర్పములను స్తుతించి శంకరుని ధ్యానించిరి. వెంటనే అవి విల్లుగా బాణముగా అయ్యను. వారు వారిని తెచ్చి ఈశ్వరుని సన్నిధి అందుంచిరి. నీలలోహిత వర్ణుడైన ఒక బ్రహ్మచారి ఆ విల్లును గైకొని బాణమును సంధించెను. ఆ పద్ధతిని అర్జునుడు ఏకాగ్రదృష్టితో గ్రహించెను. మహేశ్వరుడు పాశుపత మంత్రమును మరల అనుగ్రహింపగా వారు తిరిగి వచ్చిరి. తెల్లవారుతుండగా అర్జునుడు కల నుండి మేల్కొనినాడు. ప్రాతఃకాలమున ధర్మరాజు నిత్యకృత్యములను నిర్వర్తించుకొని ఆస్థాన మండపమునకు వచ్చి సింహాసనముపై కూర్చుండెను. శ్రీకృష్ణుడు సాత్యకి భీముడు మొదలగు వారు కొలువునకు వచ్చిరి. అర్జునుడు వచ్చి అన్నకు నమస్కరింపగా ఆయన లేచి అతనిని కౌగిలించుకొని మందహాసముతో, నీకు గెలుపు ధ్రువమగును అని ఆశీర్వదించినాడు. అర్జునుడు అన్నతో, ఈ శ్రీకృష్ణుని కరుణ చేత అత్యాశ్చర్యకరమైన కలను గంటిని, దానిని మీరందరూ వినవలే అని ఆ వృత్తాంతమును మిగుల ఉత్సాహముతో చెప్పినాడు. అది విని అందరూ విస్మయానందములతో ఫాలాక్షునకు ప్రణామములు గావించినారు. పిమ్మట అందరును ధర్మజుని అనుమతిని పొంది యుద్ధమునకు బయలుదేరినారు. కృష్ణుడు సాత్యకి అర్జునునితో అతని శిబిరమునకు పోయిరి. అచ్చటి కృష్ణుడు రథమును సన్నద్ధము గావించి జయప్రదములకు మంత్రములతో దానిని అభిమంత్రించెను. అర్జునుడు ఆ రథమునకు ప్రదక్షిణము గావించి నమస్కరించి దానిని ఆరోహించెను. కృష్ణుడు నొగలపై కూర్చుండగా సాత్యకి అర్జునునకు వెనుక కూర్చుండెను. తమకు శుభశకునములు కౌరవులకు అపశకునములు కలుగుచుండుటను అర్జునుడు సాత్యకి చూపి, శకునములు మనకు అనుకూలముగానున్నవి, నేను తప్పక ప్రతిజ్ఞను నిర్వహించును, నాకు అండగా మీ అన్న ఉన్నాడు, మా అన్నకు అండగా నీవుండుము అని అతనిని ధర్మజుని యొద్దకు పంపెను. ద్రోణుడు సైంధవుని చూచి, నీవు భూరిశ్రవుడు కర్ణుడు అశ్వత్థామ వృషసేనుడు కృపుడు కూడియుండు, మీరు మన బలములలో శ్రేష్టములైన వారిని ఏరుకొని 14,000 మత్తేభములను 60,000 రథములను 100,000 గుర్రములను 10,00,000 పదాతులను కైకొని మోహరమునకు వెనుక 3 యోజనములలో నిలిచియుండు. నిన్ను తేరిచూచుటకు దేవతలకు కూడా శక్యము కాదు, పాండవుల సంగతి ఏమున్నది అని పలికెను. ఆ మాటలకు సైంధవుడు ఊరడిల్లి కర్ణాదులతో కూడి వెనుకకు పోయెను. ఆచార్యుడు 12 క్రోశములు దీర్ఘముగా 5 క్రోశములు వెడల్పుగా శకట వ్యూహమును నిర్మించెను. దానిలో పశ్చిమార్థ భాగమున ఆయన గర్భవ్యూహముగా పద్మవ్యూహమును పన్నెను. దానిలోని కేంద్రము నుండి ఆయన సేనాముఖం వరకు సూచీ వ్యూహమును, అనగా సూది యొక్క ఆకారము కలదానిని ఏర్పరచను. దానికి అగ్రమునందు కృతవర్మను, వాని వెనుక కాంభోజరాజును, వాని వెనుక 100,000 యోధులతో దుర్యోధనుని నిలిపి ఆయన మూలస్థానమున కర్ణాదులతో సైంధవుని ఉండ నియమించను. మిదప ఆయన ధవళ వస్త్రములతో తెల్లని తలపాగతో శ్వేతవర్ణముతో అరుణాశ్వములతో వేదికాధ్వజముతో శకటవ్యూహమునకు అగ్రమునందు ఉద్దండమైన కోదండమును ధరించి దండధరుని వలె నిలుచుండెను. మిరుమిట్లు గొలుపుతూ ఆంజనేయుడు ధ్వజమునందు వెలుగుతుండగా అర్జునుడు దేవదత్త పాంచజన్యరవములు మిన్నుముట్టుతుండగా కౌరవసేన భయంకరుడగుజు అరుదించినాడు. స్వస్తి.

ఇంతవరకు మీరు వ్యాసపీఠం మహాభారతం గురించిన ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ద్రోణ పర్వం 2వ భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 10:30 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, పాత చిత్రాల నుండి పాటలు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు పెండ్యాలా.

కార్యక్రమంలో తర్వాత వినండి. నిప్పు లాంటి మనిషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం సమకూర్చిన వారు సత్యం.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. సిరిసిరి మువ్వ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

ఆపత్ మధురాల కార్యక్రమంలో తర్వాత వినండి. దశావతారం చిత్రం నుండి సాధన సర్గం కమల్ హాసన్ పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు హిమేష్ రేష్మియా.

ప్రేమ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆత్రేయ గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి పాటలు మేరింత వరకు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి దేశభక్తి గీతాలు.

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 11:45 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు పునఃప్రారంభం.